ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 8వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 30వ తేదీ గురువారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57:33. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం నా దేశం నందనవనము బృందగానం వింటారు. రచన శ్రీ పెద్దింటి శేషుబాబుచారి. సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

ఇంతవరకు దేశభక్తి గీతం నా దేశం నందనవనము బృందగానం విన్నారు. రచన శ్రీ పెద్దింటి శేషుబాబుచారి, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని శ్రీ రాఘవేంద్ర భక్తి భావ గీతాలు వింటారు. ముందుగా అగణిత మహిమ గీతం.

ఇంతవరకు కరుణాసాగర గీతం విన్నారు. ఇప్పుడు వినబోతున్నది కోరి భజన చేయరా గీతం.

ఇంతవరకు కోరి భజన చేయరా గీతం విన్నారో, ఇప్పుడు వినబోతున్నది మంచాల రాయల చూచి గీతం.

ఇంతవరకు మంచాల రాయల చూచి గీతం విన్నారో, ఇప్పుడు వినబోతున్నది మంచాల యాత్రను రాగం.

0: ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర భక్తి భావగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యానం డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి.
1: అష్టాదశ పురాణాలలో అత్యంత ప్రశస్తి పొందినది శ్రీ మహాభాగవతం. భగవతః ఇదం భాగవతం. భగవత్

0: రథా భగవత దేశాంచరితం భాగవతం అని భాగవత శబ్ద వ్యుత్పత్తి. భగవంతుని లేదా భక్తుల చరిత్ర భాగవతం అని అర్థం. భక్తి చేతనే భాగవతం తెలుసుకోదగ్గ గ్రంథం. పాండిత్యంచే కానీ వ్యాఖ్యచే కానీ తెలుసుకోవడానికి సాధ్యం కానిది. భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నటీకయా అని పెద్దల నిర్ణయం. అది మోక్షోపాయాన్ని ఉపదేశించడం కోసం ఆవిర్భవించింది. వ్యాస పరమాత్మచే సంస్కృతంలో రచింపబడింది. ఆంధ్రుల పుణ్యఫలంగా పోతనచే ఎంతో మధురంగా వివరణప్రాయంగా అనువదింపబడింది. అది తత్వోపదేశ ప్రధానమైనదే అయినా ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవడానికి ఆవశ్యకములైన అంశాలను అనేకం సందర్భోచితంగా ఉపదేశిస్తోంది. ప్రహ్లాదుని చరిత్ర ఉత్తమ చరిత్రకు ఉత్తమ లక్ష్యం. పోతనాదిని స్వభావాన్ని తేటతెల్లంగా ఇలా అభివర్ణిస్తాడు. తనయందు అఖిల భూతములందు నొక భంగి సమహితత్వం బున జరుగువాడు పెద్దల బుడగన్న మృత్యునికై ఇవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికేకాంతలడ్డం పైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలతరు దీనులుగా అవచింతించువాడు సకుల ఎడసౌతర స్థితి జరుపువాడు దేవతములంచు గురువుల తలచువాడు లీలలందరూ బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. ప్రహ్లాదుడు తన విషయంలో హితాన్ని కోరుకునే విధంగానే ఇతర ప్రాణ విషయంలో కూడా మేలు కోరుకునేవాడు. పెద్దలు కనబడితే వినమ్రతతో సేవకుని వలె నమస్కరించేవాడు. అలా ప్రవర్తించడంలో అహంకారం నశిస్తుంది. సర్వ అనర్థాలకి కూడా అహంకారమే మూలం. కంటికి పరకాంత ఎదురైతే మాతృభావంతో తప్పుకునేవాడు. దీనజనుల విషయంలో తన కర్తవ్యంగా తల్లిదండ్రుల వలె వాత్సల్యంతో సంరక్షించాలి అని తలుస్తూ ఉండేవాడు. స్నేహితుల్ని సోదరులుగా ఆదరించేవాడు. గురువుల్ని భగవత్స్వరూపులుగా ఆరాధించేవాడు. పరిహాసానికైనా ఏనాడు అసత్యం చెప్పేవాడు కాడు. శ్రమ లేకుండా నియమాలను పాటించే స్వభావం గలవాడు. ఈ విధమైన ప్రహ్లాదుని ప్రవృత్తి సర్వము ఉత్తమ వ్యక్తిత్వానికి ఆదర్శమైనదే. పరోపకార పుణ్యాయ అని ఆర్యోక్తి. ఇతరులకు ఏదో విధంగా ఉపకారం చేయడం పుణ్యప్రదమని భావం. హాలాహల భక్షణ సందర్భంలో పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు. పరహితము సేయునవ్వడు పరమహితుండగురు భూత వంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పరమెందుముఖి. ఇతరులకు హితము చేసే వ్యక్తి పంచభూతానికి పరమహితుడు అవుతాడు. ఇతరులకు మేలు చేయడమే గొప్ప ధర్మం. ఇతరులకు మేలు చేసేవారికి జీవితంలో ఏ విధమైన అడ్డంకులు ఉండవు. జీవితంలో ఇతరులకు అంతో ఇంతో హితం చేయాలి అని ధర్మరాజు ధర్మాలన్నింటిలోకి అది ఉత్తమమైన ధర్మం అని భాగవతం సందేశం. ఉన్నదానితో సంతృప్తి పొందడం ఉత్తమ లక్ష్యం. ఎంత ఉన్నప్పటికీ ఇంకా సంపాదించాలన్న అత్యాశ, ఉన్నది చాలదు అనే అసంతృప్తి అల్పుల స్వభావం. మూడు అడుగులు నేల దానమియ్యి అదే నాకు ఎంతో సంతృప్తిస్తుంది అని వామనుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు. వ్యాప్తిం బొందగవగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించద్దని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఎక్కువ దూరం తిరగకుండా బాధపడక లభించింది తక్కువైనా అదే 10,000 అని తృప్తి పొందిన మనుష్యుడు సప్తద్వీపములు ఎవరైనా దానం చేసినా సంతృప్తి పొందుతాడా అని భావం. తృప్తి పొందడు అని అర్థం. కేవలం ఆత్మతత్వోపదేశాన్ని మాత్రమే కాకుండా సర్వ మానవాళికి మనోవికాసాన్ని కలిగించే పెక్కు విషయాలు ఉపదేశిస్తున్న శ్రీ మహాభాగవత పురాణం సర్వజన సమారాధ్యం. శుభం భూయాత్.
1: ఇంతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి.

0: పొలం పనులు కార్యక్రమంలో సస్య రక్షణ జాగ్రత్తలు అంశంపై శ్రీ ఎం సుధాకర్ రెడ్డి ఇచ్చిన సూచనలు వింటారు.
1: మనము ఎంత కష్టపడి మంచి విత్తనాన్ని తెచ్చుకొని ఎంత ఎరువేసి పంట పండించుదాం అని ప్రయత్నించినా ఈ తెగుళ్ళు పురుగులు సంబంధించి మనం సరైన సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చేసినట్టు శ్రమంతా కూడా బూడిదలు పోసిన పన్నీరు అయిపోద్ది. అందుకే ఈ సస్యరక్షణలో మనకు అవగాహన ఉండటం అనేది చాలా చాలా అవసరం. సాధారణంగా మనము ఎంతసేపటికి పురుగు తెగులు రాగానే మార్కెట్లోకి వెళ్ళి రసాయనిక పురుగు మందు తీసుకొచ్చి మందులు కొట్టేటువంటి అలవాటు నుంచి మనం కాస్త పక్కకు రావాల్సినటువంటి అవసరం ఇప్పుడు చాలా చాలా ఉంది. మన శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయాధికారులు కానీ ఎప్పటి నుంచో సమగ్ర సస్యరక్షణ అనేటువంటి పదాన్ని వాడుతున్నారు, మీరు గమనించారో లేదో. అంటే మనము పూర్తిగా రసాయన పురుగు మందుల మీద ఆధారపడకూడదు, దానికన్నా ముందు అనేక ప్రయత్నాలు చేయాలి అనేది వాళ్ళు చెప్పేటువంటి మాట. కానీ మన చెవికి ఏమెక్కింది? చివరగా వాళ్ళు చెప్పినటువంటి రసాయనిక పురుగు మందులు ఒక్కటే మన చెవికి ఎక్కుతుంది, అది మాత్రమే వాడుతున్నాం, ఈ పురుగులు తెగులు నియంత్రణకు మనం ఖర్చు ప్రయత్నంగా పెంచుకుంటున్నాం, దానికి తోడు మనం తినేటువంటి ఆహారంలో అనేక రకాలైనటువంటి రసాయనాల అవశేషాలను కూడా మనం కొందెచ్చుకుంటున్నాం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం సులువు. ఎందుకంటే మనం కాస్త పంటని గమనించుకునేటువంటి అలవాటు కనుక చేసుకున్నట్లయితే మనకి అసలేంటి, పురుగు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది కొంత అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్త ఏమైనా తీసుకోవాలా, పురుగు చిన్న దశలో ఉన్నప్పుడు ఏమైనా తీసుకోవాలా, మరి తర్వాత దశలో ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా కాస్త అవగాహన ఉంటుంది. ఉదాహరణకి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు ప్రధానంగా మనం సాగు చేసేటువంటి వరి, పత్తి, మిరప, మొక్కజొన్న ఇలాంటి పంటల్లో ప్రధానంగా మనం గమనిస్తే మనము రసాయనిక పురుగు మందులు కాకుండా మనలో ఎంతమంది, పురుగు ఎంత వచ్చింది, దాని తాకిడి ఎంత ఉంది అనేది లింగాకర్షక బుట్టలు పెట్టుకొని గమనించే వాళ్ళు ఎంతమంది. మనకి ప్రతి పురుగుకు కూడా చాలా వరకు లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి. అది కనుక పెట్టుకున్నట్లయితే మనకి కళ్ళకు చూడంగానే పురుగు ఎంత ఉందో తెలియదు, ఎందుకంటే రెక్కల పురుగులు ముందులు తిరుగుతూ ఉంటాయి, అవి చూడంగానే మనకి పంట నష్టం జరిగి ఉండదు, అప్పటికల్లా కొరికి తినవు కదా, అవి ఏదో తిరుగుతున్నాయి ఎగురుతున్నాయి అనుకుంటాం. కానీ ఈ లింగాకర్షక బుట్టలు ఏ పురుగు ఎంత మోతాదులో వచ్చిందని చెప్పడానికి ఒక మంచి అవకాశం మనకది. అలాగే ఎంతమంది మనం రసం పీల్చే పురుగులు నియంత్రించుకోవడానికి, వాటి సంతతి ఎంత ఉందో తెలుసుకోవడానికి పసుపు అట్టలు, జిగురు అట్టలు ఎంతమంది పెడుతున్నాం. ఇక వరి సాగు చేసేటువంటి రైతు సోదరులు మామూలుగా చిన్న పద్ధతిలో చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే ఈ పురుగును తగ్గించవచ్చు. ఉదాహరణకి సుడిదోమ వచ్చింది, సుడిదోమ వస్తే పంట చాలా వరకు అక్కడక్కడ ఎండిపోతూ ఉంటుంది. దీనికి సులువైన మార్గం నీటిని తీసి ఆరబెట్టాలి, మళ్ళీ నీరు పెట్టుకోవాలి, దానివల్ల ఈ పురుగు సంతతి బాగా తగ్గించవచ్చు, అసలు ఉధృతే తగ్గించవచ్చు. ఇలా మనం ఎంతమంది చేస్తున్నాం. అలాగే కాండం తెలిసే పురుగు వరిలో నత్రజని ఎరువులు, యూరియా లాంటి విపరీతంగా వేయటం వలన దీని ఉధృతి పెరుగుతోంది. అవసరమైనంత మోతాదులోనే మట్టి పరీక్ష ఆధారంగా మనం నత్రజని ఎరువులు వేస్తే ఈ పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. దానికి తోడు చిన్న

సన్నగా మనం నాట్లేసే ముందు నారు కట్టలకి పైన కొసలు తుంచేసేస్తే దాని గుడ్లన్నీ నాశనం అవుతాయి, తర్వాత సంతతి చాలా తగ్గుతుంది. ఇవి మనం ఎంతమంది చేస్తున్నాం. అలాగే ఏదన్నా పురుగు వచ్చినప్పుడు గుడ్డు దశలోనే, ఉదాహరణకి గులాబీ రంగు పురుగు వచ్చింది ఏది పత్తిలో, అలాగే మిరపలో నల్లి వస్తాయి, తామర పురుగులు, ఇవన్నిటికి సంబంధించి గుడ్డు దశలోనే నియంత్రించడానికి వేప సంబంధించిన మందులు చాలా ఉన్నాయి మనకి. అజారడిక్టం అద్భుతంగా పనిచేస్తుంది, ఈ గుడ్డు పొదక్కుండానే చేస్తుంది. ఇలాంటివి మనం ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం, కొట్టిన మందే మళ్ళీ మళ్ళీ కొడతా ఉన్నాం. అట్లా కాకుండా ఒకటే మందు కాకుండా మందు తప్పది అన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మందు మాత్రమే వాడాలి. ఇది మనం ఎంతమంది పాటిస్తున్నాం. అసలు తక్కువ మందుతోటి విత్తన శుద్ధి చేస్తే పంట మొదటి దశలో చాలా వరకు పురుగులు రాకుండా చూసుకోవచ్చు. ఇవి మనం ఎంతమంది చేస్తాం. ఇలా మనం గమనిస్తే అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి కూరగాయలు, కూరగాయలు మనం మందులు కొట్టకుండా ఉండాలి, చాలా వరకు సాధ్యమైనంత వరకు కొట్టకుండానే సాగు చేయాలి. దానికి ఏం మార్గాలు ఉన్నాయి? మనం మందులు కొట్టకపోతే మనతో పాటు మన సహజ శత్రువులు అనేక రకాల సహాయాలు చేస్తాయి.

0: అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి కూరగాయలు, కూరగాయలు మనం మందులు కొట్టకుండా ఉండాలి, చాలా వరకు సాధ్యమైనంత వరకు కొట్టకుండానే సాగు చేయాలి. దానికి ఏం మార్గాలు ఉన్నాయి? మనం మందులు కొట్టకపోతే మనతో పాటు మన సహజ శత్రువులు అనేక రకాల సహాయాలు చేస్తాయి. ఉదాహరణకి పక్షులు ఉన్నాయి, పక్షులకి పురుగులు అద్భుతమైన ఆహారం, మాంసకృత్తులు, మరి వాటిని పురుగులు తిన్నేయకుండా మనం మందులు కొడుతున్నాం. పంగకర్రలో తీగలో పంట మీద ఒక అడుగు ఎత్తులో పెట్టుకున్నాం అనుకోండి, పక్షులు హాయిగా వచ్చి వాలి పురుగులు ఎక్కడున్నాయో వెతుక్కొని తింటాయి. అలాగే మనం టమాటా, వంగ, బెండ ఇలాంటి వాటిలో కొమ్మ ఎండిపోతూ ఉంటుంది, లోపల పురుగు ఉంటుంది, అది కనుక పైన వాలినటువంటి కొమ్మల్ని తుంచేస్తే చాలా వరకు ఆ పురుగులన్నీ నాశనం చేస్తాం. కానీ మనం మందు మీద ఆధారపడతాం. ఇక తెగుళ్ళు, ముఖ్యంగా పల్లాకు తెగులు గమనిస్తే ఈ పెసర, మినుము ఇలాంటి వాటిలో వైరస్ తెగుళ్ళు, రసం పీల్చే పురుగులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా దడిలాగా ఏదన్నా మనం రక్షక పంట వేసుకోవటం, అలాగే మొదట్లోనే విత్తన శుద్ధి చేసుకోవటం, ఇలాంటివి మనం చేసుకోగలిగితే మనకి ఈ పల్లాకు తెగులే రాదు. అసలు రకం మనకి మంచి రకాలు దొరుకుతున్నాయి, తట్టుకునే రకాలు దొరుకుతున్నాయి, అవి ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే పల్లాకు తెగులే రాదు. మనం దాన్ని గమనించుకొని ఎంతమంది చేస్తున్నాం. ఇలా మనము ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. సస్యరక్షణలో పండ్ల తోటల్లో కూడా మనం అనవసరంగా రసాయనిక మందులు కొట్టకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఈ గాలి ఎలుతురు కనుక బాగా సోకితే మనం ఖచ్చితంగా పురుగు తగ్గిద్దని చెప్పొచ్చు. ఉదాహరణకి మనకి మామిడి ఇలాంటి పంటలో కోత తర్వాత ఎండిపోయిన ఆకుల్ని, తెగుళ్ళు వచ్చిన వాటిని కత్తిరించేస్తే గాలి ఎలుతురు బాగా సోకితే మనకి ఈ తెగుళ్ళు పురుగులు బాగా తగ్గుతాయి. ఇది మనం ఎంతమంది చేస్తాం. కత్తిరింపులు చేసిన తర్వాత బోడో మిక్చరం మనం ఎంతమంది పోస్తూ ఉన్నాం. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు మనం చేసుకుంటే ఖచ్చితంగా సస్యరక్షణకి రసాయనక మందుల్ని అనవసరంగా వాడాల్సినటువంటి అవసరం ఉండదు. అవసరం వచ్చినా కూడా చాలా తక్కువ మోతాదులో వాడుకొని సస్యరక్షణ చేసుకోవచ్చు. ఇది రైతు సోదరులు ఖచ్చితంగా గమనించుకొని పంటకు కావాల్సినటువంటి సస్యరక్షణ అనేది చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే తక్కువ రసాయనంతో, అసలు రసాయనం లేకుండా కూడా వీలైతే మనము మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయొచ్చు.
1: ఇంతవరకు పొలం పనులు కార్యక్రమంలో సస్యరక్షణ జాగ్రత్తలు అంశంపై శ్రీ ఎం సుధాకర్ రెడ్డి ఇచ్చిన సూచనలు విన్నారు. వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలలో రైతులకు, సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. రాగల 24 గంటలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా సంభవిస్తుంది. భారీ వర్ష హెచ్చరిక ఏమీ లేదు. ఇంతకుమించి పెద్ద మార్పు ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి సాయంత్ర ప్రసారాల్లో 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో కూరగాయలు, పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశంపై పెద్దాపురంకి చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారు అందించే వివరణ వింటారు. కార్యక్రమంలో కొనసాగింపుగా జానపద గీతం ఉంటుంది. తరువాత పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర అనే అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. ఇంతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు.

0: పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా, తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్టు సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్దుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ,
1: బుద్ధుని యొక్క సుదర్శనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికి ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి శాంతి, అదేవిధంగా అహింస అయినటువంటి అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే సరస్వమైనటువంటిది బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాతం కావాలనే ఆలోచనలు వారు చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తారు.
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

0: ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాట్ ఓర్వకల్ కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపిబి లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు. ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లాక్ అనమాట. పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ కి సంబంధించింది ఫౌండేషన్ వేసేకొస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్ హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను వింటారు. కార్యక్రమంలో భాగంగా ఉపకృతి నాటిక వింటారు. రచన శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. కార్యక్రమంలో భాగంగా పుష్పాంజలి, సమాచార వాణి కూడా ఉంటాయి. 8:30 అమరావతి విజయవాడ సమాచార లేఖ శ్రీ ఎల్ శ్రీనివాసరావు అందిస్తారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీతం వింటారు. వయలిన్ శ్రీ ఎస్ జగన్మోహనరావు, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 8:59 తిరిగి 10:30 పాటల పల్లకి. శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288. ఈ రెండు నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు. 10:00 సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రత అంశంపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి కేవి సురేష్ బాబు, పరిచయకర్త కె రాణి. విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 మధురిమ, పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి, తెలుగు సినిమా పాటలు. 12:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 1:33 ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో మొనోపాస్ దశలో స్త్రీలలో మానసిక శారీరక మార్పులు, పరిష్కారాలు అనే అంశంపై సైకాలజిస్ట్ డాక్టర్ భవానీ అల్లంశెట్టి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ గొర్రెల రాము బృందంచే మహాభారతంలో పద్మవ్యూహం బుర్రకథ ఉంటుంది. ఇందులో వంతలు శ్రీ గొర్రెల శ్రీనివాసరావు మరియు శ్రీ గొర్రెల పవన్ కుమార్. 2:00 5:00 యువవాణితో మొదలు. 5:30 సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం శీర్షికలు ఉంటాయి. వికాసం శీర్షికలో బేటీ బచావో బేటీ పడావో గురించి తెలుసుకుంటాం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో కూరగాయలు, పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశంపై పెద్దాపురంకి చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారు అందించే వివరణ వింటారు. కార్యక్రమంలో కొనసాగింపుగా జానపద గీతం ఉంటుంది. తరువాత పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర అనే అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:40 తెలుగు సినిమా పాటలు. 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ కార్యక్రమంలో కొనసాగింపుగా ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైంది.

0: నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డీ టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ, చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties

0: Please must respect this expression.
1: Lok Sabhalo, the Public Examinations Amendment Bill 2026 ఆమోదం పొందిన సందర్భంగా విద్యార్థులకు యువ ఆశావహులకు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు తెలిపారు. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గావిట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండుకు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న IMC 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తొలి అంశం. ఒక ఫోన్ కాల్, ఒక ఉద్యోగ ప్రకటన, ఒక మంచి జీతం, ఒక విద్య

0: దేశీ అవకాశం, ఇవన్నీ ఒక మనిషి జీవితాన్ని మార్చగలవు. కానీ కొన్నిసార్లు అదే అవకాశాలు జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తాయి. విదేశాల్లో మంచి ఉద్యోగం అని నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి అక్కడికి వెళ్ళాక తన పాస్పోర్ట్ పోగొట్టుకుంటాడు, స్వేచ్ఛను కోల్పోతాడు, చివరకు బలవంతపు పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కల్పిత కథ కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎదుర్కొంటున్న చేదు నిజం. ఈ వాస్తవాన్ని ప్రపంచానికి గుర్తు చేయటానికి ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇతివృత్తం మోసం వెనుక చిక్కుకున్నవారు. నకిలీ ఉద్యోగాలు, ఆన్లైన్ మోసాలు, విదేశీ ఉపాధి పేరుతో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ఈ సందేశం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మానవ అక్రమ రవాణా అంటే కేవలం ఒక దేశం నుండి మరో దేశానికి మనుషులని తరలించడం మాత్రమే కాదు, వారిని మోసపూరితంగా లేదా బలవంతంగా తీసుకెళ్లి బలవంతపు శ్రమ, లైంగిక దోపిడీ, బిచ్చమెత్తించడం, నేర కార్యకలాపాలు, సైబర్ మోసాలు వంటి పనులు చేయించడం కూడా మానవ అక్రమ రవాణానే. ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాలు మరియు నేరాల కార్యాలయం UNODC 2003 నుండి ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన సుమారు 225,000 మంది మానవ అక్రమ రవాణా బాధితులు వివరాలను నమోదు చేసింది. ప్రతి దేశం ఏదో ఒక రూపంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంది. మహిళలు, చిన్నారులు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నప్పటికీ పురుషులు కూడా దీనికి బలవుతున్నారు. ఈ నేరాన్ని అరికట్టేందుకు 2010లో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను ఆమోదించింది. అలాగే బాధితుల పునరావాసం కోసం స్వచ్ఛంద ట్రస్ట్ ఫండ్ను ఏర్పాటు చేసింది. అనంతరం 2013లో జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కూడా మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలని ప్రపంచ దేశాలు సంకల్పించాయి. మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ ఉద్యోగాల ప్రకటనలను అధికారికంగా ధృవీకరించాలి. వ్యక్తిగత పత్రాలను అపరిచితులకు ఇవ్వకూడదు. అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. ఒకరి అప్రమత్తత మరొకరి జీవితాన్ని కాపాడగలదు. గుర్తుంచుకోండి, మనిషిని వస్తువులా కొనడం, అమ్మడం మానవత్వానికి మచ్చ. ప్రతి మనిషికి స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది. అవగాహన పెంచుదాం, మోసాలను అరికడదాం, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం. ఇంతవరకు నేటి మాట శీర్షికన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు విన్నారు.
1: PM జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

నేటి మాట శీర్షికన తరువాత అంశం. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయినా సాహిత్య చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించవచ్చా?

ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచిన మహనీయుడు వడ్డాది సుబ్బారాయుడు. ఈరోజు జూలై 30 ప్రముఖ తెలుగు కవి, నాటక రచయిత, అనువాదకుడు, తొలి తెలుగు నాటకకర్తలలో ఒకరైన వసురాయ కవి వడ్డాది సుబ్బారాయుడు గారి జయంతి. 1854లో తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడి గ్రామంలో జన్మించిన సుబ్బారాయుడు గారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన పాఠశాల విద్యలో ఏ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించలేదని చెబుతారు. కానీ అదే వ్యక్తి కేవలం 14 ఏళ్ల వయసులోనే భజ గోవిందం శ్లోకాలను తెలుగులోకి అనువదించి తన కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1874లో రాజమండ్రిలో తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా సేవలందించారు. తన సమకాలీనులైన కందుకూరి వీరేశలింగం, వావిలాల వాసుదేవ శాస్త్రులతో కలిసి రాజమండ్రి త్రయంగా ప్రసిద్ధి చెందారు. వడ్డాది సుబ్బారాయుడు గారు శతక రచనలోను, నాటక రచనలోనూ విశిష్ట కీర్తి పొందారు. ఆయన రచించిన భక్త చింతామణి శతకం తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైనది. అలాగే వేణి సంహారం నాటకం ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టింది. సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువాదించడమే కాకుండా వాటిని రంగస్థలంపై ప్రదర్శించి స్వయంగా భీముని పాత్రను కూడా పోషించడం ఆయన సాహిత్యాభిమానానికి నిదర్శనం. ఆయన మొత్తం 7 నాటకాలు రచించారు. విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, ప్రబోధ చంద్రోదయం, మల్లిక మారుత ప్రకరణం వంటి సంస్కృత మహోన్నత రచనలను సులభమైన తెలుగులో అందించి తెలుగు నాటక రంగానికి కొత్త దిశను చూపించారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రముఖులు సూక్తి సుధానిధి అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు. కానీ ఆయనకు వచ్చిన గొప్ప బిరుదు మాత్రం ప్రజలు ఇచ్చిన వసురాయ కవి అనే పేరు. వడ్డాది సుబ్బారాయుడు గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పరీక్షలలో వచ్చే మార్కులు మన భవిష్యత్తును నిర్ణయించకపోవచ్చు, కానీ ప్రతిభ, పట్టుదల, నిరంతర సాధనే మన చరిత్రను రాస్తాయి. ఆ మహాకవికి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు సాహిత్యాన్ని చదువుదాం, మహనీయుల స్ఫూర్తిని మన జీవితాల్లో ఆచరిద్దాం. ఇంతవరకు నేటి మాట శీర్షిక నా తొలి తెలుగు నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను విన్నారు. నేటి మాట శీర్షికన చివరి అంశం, ఒక కథ ప్రపంచాన్ని మార్చగలదా? ఒక రచయిత కలం సమాజానికి దిక్సూచిగా మారగలదా? చరిత్ర చెబుతుంది, మంచి రచనలు మనుషుల మనసులను మార్చగలవు. అలాంటి రచనలతో తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మహోన్నత రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. అంటే మనందరికీ సుపరిచితమైన రావి శాస్త్రి. ఈరోజు జూలై 30 ఆయన జయంతి. 1922లో శ్రీకాకుళంలో జన్మించిన రావి శాస్త్రి గారు వృత్తిరీత్యా న్యాయవాది. కానీ ఆయన జీవితాన్ని గొప్పదిగా నిలబెట్టింది కోర్టులో చేసిన వాదనలు కాదు, సమాజం కోసం రాసిన రచనలు. ఆయన కథల్లో పెద్ద పెద్ద రాజభవనాలు కనిపించవు, సామాన్యుల ఇళ్ళు కనిపిస్తాయి, ధనవంతుల విలాసాలు కనిపించవు, పేదల కష్టాలు కనిపిస్తాయి. అందుకే ఆయన రచనలు పాఠకుల హృదయాలను నేరుగా తాకాయి. రావిశాస్త్రి గారు నమ్మింది ఒక్కటే, సాహిత్యం ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండాలి. అందుకే ఆయన వాడిన భాష కూడా మనం రోజూ మాట్లాడే భాషే. అలంకారాల కంటే వాస్తవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సమాజంలో అసమానతలు, అన్యాయం, పేదరికం, అణగారిన వర్గాల బాధలను తన రచనల్లో ఎంతో హృదయాన్ని కదిలించేలా చిత్రించారు. ఈ కారణంగానే ఆయనను సాహిత్య విమర్శకులు భారతదేశపు గోర్కీ అని గౌరవంగా అభివర్ణించారు. 1000కి పైగా కథలు

0: అనేక వ్యాసాలు, నవలలు, నాటికలు రచించిన రావిశాస్త్రి గారి 6 సారా కథలు, రుక్కులు, 6 చిత్రాలు వంటి రచనలు నేటికి తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం పొందాయి. ఆయన రచనలు ఇంగ్లీష్, రష్యన్తో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లోకి అనువదించబడటం ఆయన ప్రతిభకు నిదర్శనం. నేటికి విశ్వవిద్యాలయాలు, సాహిత్య సంస్థలు ఆయన జయంతిని పురస్కరించుకొని సాహిత్య సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నాయి. ఎందుకంటే రావిశాస్త్రి ఒక రచయిత మాత్రమే కాదు, సమాజానికి అద్దం పెట్టిన ఆలోచనాపరుడు. ఈ వేగవంతమైన డిజిటల్ యుగంలో కూడా ఆయన రచనలు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. సమాజాన్ని మార్చాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలి. ఆలోచనలకు మార్గం చూపేది మంచి సాహిత్యమే. రావిశాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహోన్నత రచయితకు ఘన నివాళులు అర్పిద్దాం. మంచి పుస్తకాన్ని చదవటం ఒక అలవాటు కాదు, అది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధన. నేటి మాట శీర్షికన రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను విన్నారు. ఇంతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షిక విన్నారు. ఇప్పుడు ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఉపకృతి నాటిక వింటారు. రచన శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉపకృతి నాటిక వింటారు. రచన శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి ఉపకృతి నాటిక.

0: లోపలికి వచ్చి ఇలా కూర్చో. అదేమిటమ్మాయి అలా చిక్కిపోయావు? ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా, ఒకరినొకరం కలిసి 2 నెలలు అయింది. ఏమిటి సంగతి ఇలా వచ్చావు?
1: మరేం లేదు పిన్నిగారు, ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతోందని ఓసారి చూసిపోదామని వచ్చానంతే.
0: మాట దాటయ్యకే అమ్మాయి, ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే పనిగట్టుకుని ఇలా ఎందుకు వస్తావు?
1: అబ్బే అదేం లేదండి, ఊరికే రాకూడదా ఏంటి?
0: అయ్యో ఎందుకు రాకూడదు? ఏమిటి జలుబు చేసిందా? ముఖం అంతా అలా పొంగిపోయింది, రాత్రి సరిగ్గా నిద్రపోయినట్లేదు. ఒంట్లో బాగాలేదా?
1: ఒంట్లో బాగానే ఉంది పిన్నిగారు, ఏదో కాసేపు మీతో మాట్లాడి నా మనసులో బాధ చెప్పుకొని పోదామని వచ్చానంతే.
0: అది సంగతి, మొహం చూస్తేనే అర్థమవుతోంది, ఏదో ఉండే ఉంటుందని అనుకుంటూనే ఉన్నాను. ఏ మాలుడేమైనా అన్నాడా?
1: నన్ను సాధించే తీరిక ఆయనకెక్కడుంటుందిలేండి, పొద్దుస్తమానం ఈ అపార్ట్మెంట్ వాళ్ల సేవలతోనే సరిపోతుందాయే. పట్టుమని 10 నిమిషాలు ఇంటి పట్టున ఉంటే కదా.
0: అలా అనుకుంటే ఎలా అమ్మాయి, ఏదో అందరికీ తల్లో నాలుకలో ఉంటున్నాడు. ఉపకార బుద్ధి ఉన్నవాడు కాబట్టి మాలాంటి పెద్దవాళ్ళకి రోజు పళ్ళు కూరలు పట్టుకొచ్చి పడేస్తున్నాడు. ఆ మాత్రానికి అలా అలిగి చిన్నపుచ్చుకుంటే ఎలా? ఈ సుందరమ్మ ఈ వయసులో ఇలా ఒకతే ఇక్కడ ఉండగలుగుతోందంటే అదంతా మీ ఆయన చిన్ని కృష్ణ చలవే కదా. అతనున్నాడనే ధైర్యంతోనే మా పిల్లలు దూరదేశాల్లో ఉన్నా నిశ్చింతగా నన్ను వదిలి ఉండగలుగుతున్నారు.
1: ఏదో లేఆఫ్లో ఉద్యోగం పోగొట్టుకొని ఇలా ఉన్నారు, కానీ క్షణం తీరిక లేని పనులతో ఇంటి విషయాలు కూడా పట్టించుకునేవారు కాదు మా ఆయన. అలాంటి మనిషి ఇప్పుడు ఇలా అందరి పనులు చేసి పెడుతూ అందరికీ అలసైపోయారు.
0: మీ ఆయనకే బంగారం, మిగిలిన వాళ్ళని చూడు, అందరం ఒకే చోటు ఉన్నా ఆఫీసులకు వెళుతున్న వాళ్ళ మొహాలు కూడా మాకు తెలియవు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళున్నా ఎవరి మట్టుకు వాళ్ళ తలుపులు మూసుకొని ఒళ్ళో కంప్యూటర్లు పెట్టుకుని కూర్చుంటున్నారు. మీ ఆయనే నయం, కాస్త పిలిస్తే పలుకుతాడు.
1: అదే అంతా నా కర్మకొచ్చింది, ఇలా అందరి పనులు నెత్తిని వేసుకోబట్టే ఈరోజు ఇలా 4 నోళ్ళల్లోనూ నానాల్సి వస్తుంది.
0: అయ్యో ఇప్పుడు ఏమయ్యిందని అంతలా బాధపడుతున్నావు? ఎవరేమన్నారని? ఉద్యోగం లేకపోయినా ఎవ్వరూ తక్కువ చేసి చూడట్లేదు కదా, దానికంత బాధపడటం ఎందుకు? 4కి సాయం

0: చేస్తే పుణ్యమేగా.
1: ఇంకో ఉద్యోగం దొరికేదాకా ఖాళీగా ఉండడం ఎందుకని కాలనీ వాళ్ళందరి అవసరాలు చూస్తున్నారు. పుణ్యం మాట దేవుడెరుగు, రోజు ఏదో ఒక తలనొప్పి ఇంటి మీదకొస్తుంది.
0: అదేమిటి, అందరూ మీ వల్ల ఉపకారం పొందుతున్న వాళ్లే కదా, అతన్ని ఎవరేమంటారు? చిన్నికృష్ణ అంటే మా అందరికీ అభిమానమే, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు.
1: ఉద్యోగం ఎలాగూ లేదు, పోనీ బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఏదో మిస్టర్ ఆంధ్ర పోటీలకు వెళదామని ఈ మధ్య కండలు పెంచుతున్నారు. తెల్లారి లేచి ఎక్సర్సైజులు చేస్తే గాని కాఫీ కూడా తాగడు మా ఆయన.
0: మంచిదేగా, ఈ పోటీల్లో గెలిస్తేనైనా స్పోర్ట్స్ కోటాలో మళ్ళీ ఏదైనా ఉద్యోగం వస్తుందేమో. అతని ఆలోచన బాగానే ఉంది.
1: ఏది అనుకున్నది సాధించనిచ్చేలా లేరు ఈ జనం. అపార్ట్మెంట్లో మీలాంటి వాళ్లే కదా ఎక్కువ ఉన్నారు. బయటికి వెళ్ళి కాయగూరలు అవి తెచ్చుకోలేము, కాస్త తెచ్చిపెట్టు పుణ్యం కట్టుకోనాయనా అంటూ లిస్టు ఆయన మొహన పడేస్తున్నారు.
0: అంత మాత్రానికి అలా చిరాకు పడితే ఎలా అమ్మాయి, ఒకరికొకరు సాయం చేసుకోకూడదు అంటే ఎలా అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయా. అల్లుడికి ఇష్టమని బెల్లపావకాయ పెట్టాను, నీకు ఇవ్వడమే మర్చిపోయాను, తెస్తానుండు.
1: ఇదిగో ఇలాగే ఒళ్ళు మండుతున్నా తేనె పూసి నా నోరు మూయించేస్తున్నారు. నేనేమైనా ఆవకాయ కావాలని మిమ్మల్ని అడిగానా? ఆ మాత్రం పచ్చళ్ళు నేను పెట్టుకోలేనా?
0: పోనీలే, నా చేతి పచ్చడి తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇవ్వంలే.
1: అది కాదు పిన్నిగారు, ఆ మొగుడుపోయిన కళ్యాణి అయితే తెల్లారితే చాలు ఆయన ఫోన్కి సరుకులు కూరలు లిస్టు పెడుతూ శుభోదయం మనసోదయం అంటూ మెసేజులు ఒకటి ఒళ్ళు మండిపోతుంది. రోజుకో రకం ఇమేజ్లు పంపుతూ చివరికి మా ఇమేజ్ని డామేజ్ చేసేలా ఉంది.
0: పెద్ద తలనొప్పే వచ్చిపడింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?
1: చేసేందుకేముంది, అనేవాళ్ల నోర్లు మూయించలేం కదా. నలుగురికి ఉపకారం చెయ్యాలనే కానీ మా వారి బుర్రలో ఎలాంటి పాడు ఆలోచనలు లేవు. ఆ విషయం నాకు తెలుసు, కానీ కాలనీ వాళ్ల మాటలు పడలేకే బాధ అనిపిస్తుంది.
0: ఎవరో ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చుంటే ఎలా, అవి ఏమీ పట్టించుకోకూడదమ్మాయి. చిన్న చిన్న విషయాలకు కూడా మరీ అంతలా మనసు బాధ పెట్టేసుకుంటే ఎలా చెప్పు. నువ్వు అలా మాటిమాటికి ముక్కు చేదకే అమ్మాయి, ఇల్లంతా డిజైన్లు పడిపోతున్నాయి, అసలే పనమ్మాయి కూడా రావట్లేదు.
1: ఏదో కాస్త నల్లగా బొద్దుగా ఉంటాను, పిల్లా జల్లా కలగలేదు కదా అని నా పూజలు వ్రతాల్లో నేనుంటాను. బుద్ధిగా కాపురం చేసుకుంటున్నా, అక్కడికి నేనేదో ఆయనకి నచ్చనట్టు. ఈ ఆడవాళ్ళ అపనిందలొకటి అంతా మా కర్మకొచ్చింది. అందుకే చెప్తున్నాను, రేపటి నుంచి మా వారి సేవా కార్యక్రమాలన్నీ బంద్. మీ తెప్పలేవో మీరు పడండి.
0: అదేమిటే అమ్మాయి అలా తేల్చిపడేశావు? ఏదో పిలిస్తే పలికే ఆసరా ఉన్నారనుకుంటే అలా నీళ్లు చల్లేసిపోతానంటున్నావు? ఇలా అయితే మా లాంటి వాళ్ళం ఎలా బతకాలి చెప్పు. ఇదిగో నా మాట విను, అలా వెళ్ళిపోకు.

0: అబ్బబ్బబ్బా, తెల్లారిన దగ్గర నుంచి ఈ ఆర్డర్లతో ఒక్కటే గోల. అరగంటకోసారి ఎవరో ఒకరు బెల్ల కొడుతూనే ఉన్నారు. పగటిపూట ఓ 10 నిమిషాలు కునుకు తీద్దామంటే ప్రశాంతత లేకుండా పోయింది ఇంట్లో.
1: ఏం చేయమంటావోయ్, నీ వల్లే బజారుకి వెళ్ళడం మానేసి ఇలా ఇంట్లో కూర్చుని ఆర్డర్లు పెడుతున్నాను. అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్లకి వెళ్ళి మా ఆయనకి మీ ఎవరి పనులు చేసి పెట్టడు అని పనిగట్టుకు మరీ చెప్పొచ్చావుగా. పాపం పెద్దవాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకోలేక నన్ను బ్రతిమాలుతున్నారు. కాదంటే వాళ్ళు ఇబ్బంది పడరు. నువ్వు కాదంటే వాళ్ళు వదిలేసినా నేను వాళ్ళ బాధ్యత ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ఆ పాట ఆలోచన నీకు లేకపోయింది.
0: అంటే ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి మరీ అన్నీ తెప్పిస్తున్నారన్నమాట. మీ సంఘసేవకు నేనెందుకు అడ్డు చెబుతాను? కానివ్వండి కానివ్వండి, మీకు ఎలా నచ్చితే అలాగే చేయండి. అడ్డు చెప్పడానికి నేనెవర్ని?
1: అది కాదోయ్, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది పెద్దవాళ్లే కదా. పాపం వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్లవి ఏం తెలుస్తాయి చెప్పు. పోని వాల్ ప్లాట్ నెంబర్కి ఆర్డర్ పెడదామన్నా ఓటీపీలవి వస్తే చూసి చెప్పడం వాళ్ళకి చేత కాదు. అందుకే నా మొబైల్ నుంచే మన ఇంటికే ఆర్డర్ పెడుతున్నాను.
0: బాగానే ఉంది, కానీ ఆర్డర్లు పెట్టడానికి మీ అకౌంట్లో డబ్బులు ఉండాలిగా.
1: ఎందుకు లేవు? అనవసరంగా వర్రీ అవ్వకు. మా వాళ్ళ అవసరాలు కనిపెట్టుకుని ఉంటున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ వాళ్ళ పిల్లలు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతూనే ఉన్నారుగా.
0: కొత్త పరిచయాలు మొదట్లో బాగానే ఉంటాయి, తర్వాత మొత్తం బాధ్యత మన నెత్తి మీద వేసి తప్పుకున్నా తప్పుకుంటారు. అతి మంచితనానికి పోయి మన చేతి చమురు వదిలించుకోకుండా ఉంటే చాలు. అసలే ఆదాయం వచ్చే మార్గం లేకుండా పోయింది. రూపాయి రూపాయి లెక్క

0: పెట్టుకుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
1: నీకెందుకు అంత నిష్ఠోరం? నేనేదో వాళ్ళ కోసం డబ్బంతా తగలెట్టేస్తున్నట్టు, అయినా నా చేతి డబ్బులు ఎందుకు పెట్టుకుంటాను? అందరూ ప్రతీ నెల ఫస్ట్ తారీఖునే నెలవారీ ఖర్చుల కోసం ఇంత అమౌంట్ అని నా అకౌంట్లో వేసేస్తున్నారు కదా. ఒకవేళ వేయడం ఆలస్యమైనా నా క్రెడిట్ కార్డు వాడుకొని తర్వాత వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. ఇందులో మన చేతి డబ్బులు ఖర్చు అయ్యేది ఏమీ లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు.
0: మీరేం చేస్తున్నారో నాకు లెక్కలు చెప్పనక్కర్లేదు. అయినా ఒకరికి ఉపకారం చేస్తానంటే వద్దని నేనెందుకంటాను? కాకపోతే అన్నీ నెత్తిని వేసుకొని అందరి అవసరాల కోసం ఆర్డర్లు పెడుతూ సరిగ్గా వేలకి అన్నం కూడా తినడం మానేశారు. ఇలాగే చేస్తూ పోతే ఇవాళ అవసరం అని పిలిచిన వాళ్ళు రేపు దాన్ని అలుసుగా వాడుకుంటారు. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారు కదా అని ఏ సమయంలో పడితే ఆ సమయంలో పనులు చెబుతున్నారు. అడిగిన దానికల్లా కాదనకుండా చేస్తూ పోతే రేపు బట్టల లాండ్రీకి ఇవ్వడం దగ్గర నుంచి బాత్రూం రిపేర్ల వరకు అన్నీ మీ చేతి చేయించుకుంటారు. చివరికి ఈ సంఘసేవే దమ్మిడి సంపాదన లేని పార్ట్ టైం ఉద్యోగంలా మారిపోగలదు. తర్వాత మీ ఇష్టం.
1: మీ ఆడవాళ్ళందరూ ఇంతే, దేన్ని ఓ పట్టాన్ని హర్షించరు కదా.
0: అందరి మాట సరే, కానీ నా గురించి కూడా కాస్త పట్టించుకుంటే బాగుంటుంది. శ్రావణ మాసం వచ్చేసింది, పట్టు చీర ఏదైనా కొనే ఆలోచన ఉందా లేదా?
1: అర్ధాంగిని అలా ఎలా మర్చిపోతానో అలకలరాని. ఆదాయం లేదని ఖర్చులు మానుకుంటామా? బేడెత్తు బంగారం కొనడానికి ఈ రోజుల్లో భయపడాలి కానీ బంగారం లాంటి జరీచీర కావాలంటే వద్దంటానా?
0: అయితే ఇంకేం, ఈసారి పట్టు చీర కంటున్నారన్నమాట. పోయిన సంవత్సరం పేరంటానికి పాత పట్టు చీర కట్టుకుని వెళ్ళానని అందరూ కొత్త చీర కొనలేదా అంటూ ఆరాలు తీశారు. ఈసారి అందరిలోకి నా చీరే బాగుందనిపించుకోవాలి. మళ్ళీ మాట మార్చేయరుగా.
1: ఈ చిన్న కృష్ణ మాట ఇచ్చాడంటే మాటే. అకౌంట్లో డబ్బులు నిండుకున్నా నాకు సహాయం చేయడానికి కోఆపరేటివ్ బ్యాంక్ లాంటి క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వీలు చూసుకుని ఓ 10,000 పంపమని అడుగు చూస్తాను. ఈలోపు నీకు ఏ రంగు చీర కావాలో బాగా ఆలోచించుకో, సరేనా?

0: లేవండి, ఆరయ్యింది, లేవండి. ఎప్పుడు లేనిది ఏమిటా మొద్దు నిద్ర?
1: వసు, రాత్రి రెండింటి వరకు మా ఫ్రెండ్కి మెసేజ్ పెడుతూనే ఉన్నాను. చదివి ఊరుకున్నాడు, డబ్బు సర్దుబాటు చేస్తానని మాత్రం అనలేకపోయాడు. చూసావా, నాకు ఉద్యోగం లేకపోయేసరికి మోహన్ చాటిస్తున్నాడు. తిరిగి ఇవ్వనేమోనని సందేహపడుతున్నట్టున్నాడు.
0: పోనీలేండి, ఒకరిని అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? అనవసరమైన ఆలోచనలతో బుర్రంతా పాడు చేసుకోకండి. ఇందా వేడిగా ఈ కాఫీ తాగండి.
1: నా గుండె నొప్పిగా ఉంది వసుంధర.
0: అయ్యో అయ్యో, ఏమైందండి? అలా కోల్పడిపోతున్నారేమిటి? ఎంతసేపు బాగానే ఉన్నారు కదా. అయ్యో భగవంతుడా, ఒళ్ళంతా అలా తడిసి ముద్దైపోతుంది ఏమిటి?
2: ఏమిటమ్మాయి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో గందరగోళం వినపడితేను ఇలా పరిగెత్తుకొచ్చాను. ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?
3: వచ్చారా పిన్ని గారు, చూడండి ఒళ్ళంతా ఎలా చల్లబడిపోతుందో. మీ అల్లుడి గారికి సడన్ గా గుండెల్లో నొప్పి వచ్చినట్టుంది, కోలు పడిపోయారు. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సమయానికి చేతిలో డబ్బు కూడా లేదు, ఏం చేయాలి భగవంతుడా?
2: నువ్వేం కంగారు పడకమ్మా, డబ్బుదే ఉంది, అందరం తలో చెయ్యి వేస్తాం. ముందు అంబులెన్స్ ఫోన్ చేయి, ఈలోపు ఇంకెవరినైనా పిలుచుకొస్తాను.
1: అబ్బా వసుంధర, భరించలేకపోతున్నాను.
3: ఏమండి, కొద్దిసేపు ఓర్చుకోండి, అంబులెన్స్ వచ్చేస్తుంది. ఈలోపు పిన్ని గారు డబ్బుతో పాటు మిగతా ఫ్లాట్స్లోని వాళ్ళని కూడా తీసుకొస్తానన్నారు. అందరూ తోడుగా వస్తామన్నారు. మీకేం కాదు,

ఇదిగో ఇంట్లో 10,000 ఉంటే పట్టుకొచ్చేశాను. ముందు ఈ డబ్బు చేతిలో ఉంచు. మిగతా వాళ్ళు కూడా ఉన్నంత వరకు డబ్బు పోగేసి తెస్తున్నారు. ఆ కళ్యాణి అయితే తనను తోబుట్టులా చూసుకుంటున్న మీ ఆయనకి బాగా లేదు అనగానే దాచుకున్న డబ్బులోంచి 50,000 తీసి ఇవ్వడానికి ముందుకొచ్చింది. మనందరం ఒకే కుటుంబం అమ్మాయి. ఇంట్లో మనిషిలా మా మంచి చెడులు చూసిన అల్లుడి కన్నా మాకెవ్వరూ ఎక్కువ కాదు. మనకి సాయం చేసేవారికి ఉపకృతి చేయడానికి వెనకాడకూడదని

0: మీ బాబాయ్ గారు ఎప్పుడూ అంటుండేవారు. మరేం భయం లేదు, అంతా సర్దుకుపోతుంది. ఒకరికి మంచి చేసేవాళ్ళని ఆ భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. ఒకరికొకరం తోడు ఉండగా భయం దేనికి చెప్పు.
1: మీ అందరి రుణం తీర్చుకోలేం పిన్ని గారు, సమయానికి ఆదుకున్నారు. మా కోసం ప్రాణం పెట్టే ఇంతమంది మధ్యన ఉన్న మేము చాలా అదృష్టవంతులం.
2: చూసావా వసుందర, వీళ్ళందరూ మనకేమీ కారనుకున్నాం. ఒకరికి ఉపకారం చేస్తే ఏదో ఒకరోజు వాళ్లే మనల్ని ఆదుకుంటారని ఇప్పటికైనా నీకు అర్థమైందా?
1: అవునండి, మీరన్నదే నిజమైంది.

మీరింతవరకు ఉపకృతి నాటిక విన్నారు. రచన శ్రీమతి వేలూరి ప్రమీళా శర్మ, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: సుందరమ్మ శ్రీమతి పి సూర్యప్రభ, వసుంధర శ్రీమతి అప్పికొండ భాగ్యలక్ష్మి, చిన్నికృష్ణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

0: అందరూ మనకి ఏమీ కారు అనుకున్నాం. ఒకరికి ఉపకారం చేస్తే ఏదో ఒకరోజు వాళ్లే మనల్ని ఆదుకుంటారని ఇప్పటికైనా నీకు అర్థమైందా?
1: అవునండి, మీరన్నదే నిజమైంది.

0: మీరింతవరకు ఉపకృతి నాటిక విన్నారు. రచన శ్రీమతి వేలూరి ప్రమీళా శర్మ, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీళా కుమారి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: సుందరమ్మ శ్రీమతి పి సూర్యప్రభ, వసుంధర శ్రీమతి అప్పికొండ భాగ్యలక్ష్మి, చిన్నికృష్ణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఇప్పుడు ఉదయ సమీరాలు కార్యక్రమంలో పుష్పాంజలి శీర్షికన సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం సినిమా నుండి యేసుదాస్ పాడిన పాట.

0: పుష్పాంజలి శీర్షికన సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఇంతవరకు ఉదయ సమీరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 8:30 అమరావతి విజయవాడ సమాచార లేఖ శ్రీ ఎల్ శ్రీనివాసరావు అందిస్తారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి
1: అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రకృతితో కలిసి అభివృద్ధి శాశ్వతమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశం, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష, ఆక్వారంగానికి ఊతమిచ్చే అంశాలపై ముగ్గురు కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి లేఖలు, రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు తదితర అంశాలతో కూడిన జులై నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రకృతితో కలిసి అభివృద్ది సాధించే దేశమే శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ది చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రకృతితో పాటు సాధించే అభివృద్దే శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న

0: పద్యంలో నగరవనాలు పట్టణాలకు పచ్చని ఊపిరితిత్తులుగా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని చెప్పారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో రాకపోకలు మెరుగుపడి ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రొయ్యల పరిశ్రమను ఆదుకునేందుకు జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు లేఖ రాశారు. సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో రొయ్యల మేత తయారీ ఖర్చులు అధికమై రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో రొయ్యల మేత కొరతను తగ్గించి ధరలను నియంత్రించేందుకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా ఏరియేటర్లపై వస్తుసేవల పన్ను జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆమెకు లేఖ రాశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆక్వా ఎగుమతులపై ఉన్న సుంకాల విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కోరిన ముఖ్యమంత్రి ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 5 లక్షల వరకు వన్ టైం టాప్అప్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్లాక్ చైన్ విధానం ద్వారా ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కల్పించి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. బ్లాక్ చైన్ విధానం అమల్లోకి రావడంతో భూముల క్రయ విక్రయాలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సమావేశం నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి ఎకో టూరిజం అభివృద్ది అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వేగం, నాణ్యత, సమయపాలన లక్ష్యంగా పనులు చేపట్టాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిలో 50,999 కోట్లతో 95 ప్రాజెక్టులు చేపట్టామని, ప్రతి ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మీరు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, ఆకాశవాణి అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కర్ణాటక సంగీతం వింటారు. వయలిన్ శ్రీ ఎస్ జగన్మోహనరావు, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. వినబోతున్నది ఏ తావునరా, శంకరాభరణం రాగం, ఆది తాళం, త్యాగరాజ కృతి.

0: మీరు వినినది ఏ తావునరా, శంకరావరణ రాగం ఆదితాళం త్యాగరాజ కృతి. ఇంతవరకు కర్ణాటక సంగీతం విన్నారు వయలిన్ శ్రీ ఎస్ జగన్మోహనరావు, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్ష మీకు తోడుగా.
1: ఎల్ఐసి
0: పాటల పల్లకి. శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288. ఈ రెండు నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు.

0: హలో, పాటల
1: హలో
0: పల్లకి.
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి, చెప్పండి, మీకు
1: చూడండి,
0: ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: శౌరీ కుమారి ఫ్రమ్ గాజాక్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇది మోసగాడు మూవీలో ఏవ సొంతం ఇది ఎవరి సొంతం ఇది ఆ సాంగ్ వేసేయండి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ మేడం జీ, నమస్తే.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు సుబ్లక్ష్మి అండి, నేను క్రాఫ్ట్ నుంచి వస్తున్నాను మేడం గారు.
0: ఓకేనండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: ఖైదీనంబరం 706 సినిమా లేదండి, అటు అమలాపురం ఇటు పెద్దాపురం అన్న పాట కావాలి.
0: ఓకేనండి, మీకోసం పాటను వేస్తాను.
1: మీకోసం, స్వాతంత్ర కోసం మేడం.
0: ఓకేనండి, వినండి.

పక్షులు బొమ్మడాయలు పీతలు పిత్త పరిగలు

0: హలో, పాటల పల్లకి.
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, చెప్పండి మీ పేరు. మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: అనుకున్నది సాధిస్తా
0: పాట. ఓకేనండి, తప్పకుండా వేస్తున్నాం, వినండి.
1: ఓకే.

0: హలో, పాటల పల్లకి.
1: హలో హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సుమ అండి.
0: మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: ఏలూరు నుంచి చెప్తాను మేడం గారు.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: మాకు ఇవ్వ మర్చిపోయింది చెప్తే సార్. చూడండి,
0: ఆర్య సినిమా నుండి అంటే అమలాపురం పాటను
1: వేస్తాను మేడం గారు.
0: మీరు వినండి, మీరు కోరిన పాట వినండి
1: మేడం గారు.

0: హలో
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: నమస్తే అండి, నేను బాగున్నాను. మీరు మీ పేరు?
1: చాలా బాగుంటాయి, మేము చాలా ఆనందంగా ఆలోచిస్తున్నాం.
0: ధన్యవాదాలండి. మీ పేరు?
1: నా పేరు మెస్సారావు, ఎల్మెంటరీ పెద్దపల్లి.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: మేడం, నాకు సంఘర్షించిన నిద్ర వేసారు, నా సాంగ్ కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: నాకు NTR కథానాయకుడి సినిమా నుంచి వయస్సు మళ్ళిన బుల్లోడ కొంటి చూపుల కుర్రోడ పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నేను మనస్సులు అండి. నా పేరు బాలాజీ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: మాకు ఇద్దరు దొంగల సినిమా పంచతారకులుగా పెట్టిన ఆ పాట వేయండి మేడం.
0: తప్పకుండానండి. మీకు మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: చెప్పండి మేడం.
0: మీరు, మీ పేరేంటండి?
1: సత్యనారాయణ అండి, సామర్లకోట.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: సూగడి చిత్రంలో అబ్బా బొబ్బా కావాలండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో, పాటల
1: హలో
0: పల్లకి.
1: హలో, నమస్తే మేడం గారు. నన్ను గుడ్
0: నమస్తే
1: మార్నింగ్.
0: అండి, గుడ్ మార్నింగ్. మీరు చెప్పండి, మీ పేరు?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ నగర్ బాలబాల స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి
1: మేడం గారు?

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హలో, పాటల పల్లకి.
6: నమస్కారం అండి.
5: నమస్తే అండి.
6: నా పేరు

0: హలో, పాటల పల్లకి.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు కామయ్య శెట్టి అండి. బాగాపూర్ మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: అనుబంధం సినిమా నుంచి
0: పాట.
1: ఆనాటి అసలు పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
0: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

పాటల పల్లకి వింటున్నారు. తిరిగి 10:25 పాటల పల్లకి కొనసాగుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రత అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి కేవీ సురేష్ బాబు, పరిచయకర్త కే రాణి, విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. రోజురోజుకు సైబర్ నేరాల మోసాలు అధికమవుతున్నాయి. అయితే ఈ సైబర్ మోసాలన్నీ మొబైల్ ఫోన్ కాల్స్ నుంచే మొదలవుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావటం, మనకు సంబంధం లేని మెసేజ్లు పదే పదే రావటం, ఉదాహరణకు లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు బంపర్ ఆఫర్తో లాటరీ తగిలింది అని, లేదంటే అక్కడ పెట్టుబడి పెట్టండి, ఇక్కడ డిపాజిట్ చేయండి అని, ఇలా ప్రతిరోజు మొబైల్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య స్పామ్ కాల్స్. కాల్స్ కట్ చేసినా, మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోయినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అసలు కాల్ ఏదో, స్పామ్ కాల్ ఏదో తెలియని పరిస్థితి. మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ స్పామ్ కాల్స్ గురించి వివరించేందుకు కేవి సురేష్ బాబు గారు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్, ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారులను తీవ్రంగా వేధిస్తున్న సమస్య స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాలు. అసలు స్పామ్ కాల్స్ అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
1: మన అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా ఏదైనా కాల్స్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ జరిగితే వాటిని స్పామ్ కాల్స్ అంటారు. దీన్ని టెలికామ్ టెక్నాలజీ టర్మినాలజీలో యూసీసీ కాల్స్ అంటారు, అన్సాలిసైటెడ్ వాణిజ్య కమ్యూనికేషన్ అంటారు అన్నమాట. దీంట్లో ఏంటంటే, యూసీసీ కమ్యూనికేషన్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి, వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే అవి ఈ యొక్క యూసీసీలో ఉండవు. కానీ మిగిలిన కమ్యూనికేషన్, అంటే ఎవరైనా సరే ప్రొడక్ట్ని కానీ వాటిని మార్కెటింగ్ చేయడానికి ఏదైతే కాల్స్ పంపిస్తారో, మెసేజెస్ పంపిస్తారో, అవి ఈ కేటగిరీలోకి వస్తాయి. అదేవిధంగా ఈ మధ్య ఫైనాన్షియల్కి, ఫ్రాడ్స్కి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించిన కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఈ జాబితాలోకి వస్తాయి.
0: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ, స్పామ్ మెసేజెస్ కానీ ఒక సాధారణ వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు?
1: అంటే మనము ఏదో బిజీగా ఉంటాం డే టు డే లైఫ్.

0: లో వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. అందువల్ల అవి బాగా విసుగు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే మనకి అది ఒరిజినల్ కాలా లేకపోతే డూప్లికేట్ కాల్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనకేంటంటే ఈ కాల్స్ బ్యాంక్ కాల్, బ్యాంక్ నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా గానీ ఎవరన్నా బ్యాంక్ ఆఫీసర్ రియల్ గా ఫోన్ చేసినా ఇది నిజమైన కాలా లేదనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాము. అదే విధంగా ఏంటంటే మన పర్సనల్ ఐడెంటిటీ కూడా, అంటే మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు గానీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ యొక్క స్పామ్ కాల్స్ ద్వారా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి తెలుసుకొని మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మన డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ లో చేసిన తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా దీనివల్ల జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సామాన్య మానవుని రోజువారీ దినచర్యల్లో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి.
1: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ నియంత్రించడంలో ట్రాయ్ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
0: ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది 2018 లో. TCCPR అని, టెలికామ్ కమర్షియల్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ రిజిస్ట్రేషన్ ఆర్ రెగ్యులేషన్. దీని ద్వారా ఏంటంటే ఈ స్పామ్ కాల్స్ మీద నియంత్రణ ఎలా చేయాలి అనే దాని మీద ఈ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే మన బిజినెస్ వాళ్ళను కూడా వాళ్ళు ఈ మార్కెటింగ్ కాల్స్ ని ఏ విధంగా పంపించాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ని డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ కూడా వాళ్ళకి ఏదన్నా కాల్స్ వచ్చినప్పుడు దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఛాయిస్ ని రిజిస్టర్ చేయాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో అండ్ వడాఫోన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా కస్టమర్ కి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటాడో, నాకు పర్టికులర్ కాల్స్ అవసరం లేదని రిజిస్టర్ చేసుకున్నప్పుడు అటువంటి కాల్స్ ని వాళ్ళకి చేరకుండా ఫిల్టర్ చేసే బాధ్యతను కూడా ఈ రెగ్యులేషన్ లో పొందుపరచడం జరిగింది.
1: సార్, మరి వ్యాపార సంస్థలు నిబంధనలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందంటారు?
0: సో వ్యాపార సంస్థలు ఈ యొక్క రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ తోటి వాళ్ళ ఎంటిటీని రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు 140 తోటి స్టార్ట్ అయ్యే కాల్స్ ను మాత్రమే డైల్ చేసి ఈ యొక్క వాణిజ్య ప్రకటనల్ని కస్టమర్ కి అందించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ హెడ్డర్స్ SMS వచ్చినప్పుడు మీరు గమనిస్తే SBI CRD అనేది ఒక ఎగ్జాంపుల్. దాంట్లో SBI క్రెడిట్ కార్డు ఫెసిలిటీ అనమాట. సో కాబట్టి అటువంటి హెడ్డర్స్ తోటి స్పెసిఫిక్ గా వచ్చే హెడ్డర్స్ మెసేజెస్ ని మనకి ఈజీగా చదవటానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది జెన్యూన్ మెసేజ్ అనేది అది టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదే విధంగా మన బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్ యొక్క అనుమతిని కూడా తీసుకునే ప్రొవిజన్ ఈ రెగ్యులేషన్ లో ఉంది. కాబట్టి వాళ్ళు డిజిటల్ గా బై సెండింగ్ SMS ఆర్ త్రూ లేకపోతే వేరే మెకానిజం ద్వారా వాళ్ళు కస్టమర్ యొక్క సమ్మతి తీసుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఈ రెగ్యులేషన్ ద్వారా.
1: సరే, ఈ నిబంధనల ప్రకారం స్పామ్ కాల్స్ ను నియంత్రించేందుకు మొబైల్ వినియోగదారులు ఏం చేయాలంటారు?
0: సో మొబైల్ వినియోగదారులు 1909 డైల్ చేసి దానికి IVRS కాల్ ద్వారా వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 190 ద్వారా SMS పంపించవచ్చు. నెక్స్ట్ డూ నాట్ డిస్టర్బ్ DND 3.0 యాప్ ఉంది, మన ఆండ్రాయిడ్ గూగుల్ ప్లేస్టోర్ లో ఉంటుంది. అది ట్రై వాళ్ళు డెవలప్ చేసిన యాప్. దీని ద్వారా మనం ఆ యొక్క మెసేజెస్ ని రాకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే 8 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, అదేవిధంగా బివరేజెస్, ఇటువంటి ఒక 8 కేటగిరీస్ మెసేజెస్ ఉన్నాయి. వాటిని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కాల్స్ ను కూడా బ్లాక్ చేయొచ్చు, మెసేజెస్ ని బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ మనం డేస్ లో బిజీగా ఉన్నప్పుడు, సపోజ్ సాటర్డే సండే మనం ఎలా చేయాలంటే ఎలా చేసుకోవచ్చు. అదేవిధంగా పర్టికులర్ టైంలో కూడా మనం బ్లాక్ చేసుకునే వీలుంది. ఈ విధమైన ప్రిఫరెన్సెస్ ని కస్టమరు ఈ యొక్క 1909 ద్వారా గానీ లేకపోతే DND యాప్ ద్వారా గానీ, అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ యాప్ కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ద్వారా కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు.
1: సార్, UCC అంటే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ కానీ మెసేజెస్ పై టెలికామ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఫిర్యాదు చేయవచ్చంటారు?
0: టెలికామ్ సబ్స్క్రైబర్స్ వితిన్ 7 డేస్, 7 రోజుల్లోపు ఈ DND యాప్ ద్వారా వాళ్ళకి ఏదన్నా మెసేజెస్ వచ్చినా లేకపోతే కాల్స్ వచ్చినప్పటికీ వాటిని వాళ్ళు DND యాప్ ద్వారా మనం ఆ పర్టికులర్ SMS ని సెలెక్ట్ చేసుకుని దాని మీద మనం రిపోర్ట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా రిపోర్ట్ చేయటం వల్ల మనకి ఈ మధ్య వచ్చిన కాల్స్ లో రెడ్ ఫ్లాగ్ తోటి మనకు మొబైల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఈ విధంగా కస్టమర్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి వచ్చినటువంటి స్పామ్ కాల్స్ ని కానీ లేకపోతే మెసేజెస్ ని కానీ ఇట్లా ఫ్లాగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది.
1: సార్, అలాగే స్పామ్ సందేశం కానీ స్పామ్ కాల్స్ కు సంబంధించి వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
0: సో దాని మీద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇటువంటి కాల్స్ ఎక్కువైనప్పుడు వాటి మీద పెనాల్టీ వేయడం జరుగుతుంది. ట్రై దాన్ని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద వేసి దాని ద్వారా ఈ యొక్క కాల్స్ ని

0: ఉపయోగించడానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది.
1: సార్, అలాగే మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? అలాగే డిఎన్డిని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అలాగే ఇతర ప్రొడక్ట్స్ను విక్రయించే మార్కెటింగ్ ఏజెంట్ల నుంచి మనకు ప్రతిరోజు చాలా స్పామ్ కాల్స్ ఎందుకు వస్తాయంటారు?
0: సో మార్కెటింగ్ కాల్స్ చేయడానికి 140 సిరీస్ని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ ఎస్ఎంఎస్ హెడర్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ మార్కెటింగ్ కాల్స్ ఎక్కువైన తర్వాత కస్టమర్స్ 22 కోట్ల మంది యాక్టివ్ సబ్స్క్రైబర్స్ డిఎన్డి యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది.
1: డిఎన్డి మీన్స్
0: డు నాట్ డిస్టర్బ్ యాప్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈ యొక్క టెలిమార్కెటర్స్ వాళ్ళ 140 సిరీస్ కాకుండా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుంచి మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ యొక్క స్పామ్ కాల్స్ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు పర్సనల్ నెంబర్స్ నుంచి చేయటం మొదలుపెట్టారు. దానివల్ల ఈ పర్సనల్ నెంబర్స్ ని లేటెస్ట్ రెగ్యులేషన్ లో పర్సనల్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పటికీ వాటి మీద కూడా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ యాక్షన్ తీసుకోవాలని ట్రై డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది.
1: సార్, అలాగే స్పామ్ కాల్స్ చేసే స్పామర్ పై ట్రై తీసుకున్న ఇతర చర్యల గురించి తెలియజేయండి.
0: ఒకసారి స్పామ్ కాల్ వచ్చిన తర్వాత కస్టమర్ డిఎన్డి యాప్లో కానీ 1909 ద్వారా కానీ కంప్లైంట్ బుక్ చేసిన తర్వాత, అంటే ఇది 7 రోజుల్లో కస్టమర్ కంప్లైంట్ బుక్ చేయొచ్చు, చేసిన తర్వాత అది కానీ నిజమని తేలితే 15 రోజులు వాళ్ళ అవుట్ గోయింగ్ కాల్స్ ని నిలిపివేయటం జరుగుతుంది. సో అదే మళ్ళా రిపీట్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ని 1 సంవత్సరం వాళ్ళ కనెక్షన్ని డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో కూడా పెడతారు. అందరు ఆపరేటర్ల దగ్గర ఇతనికి కనెక్షన్ బ్లాక్ అవుతుంది. ట్రాయ్ 2021లో 15,000 కనెక్షన్లని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2022లో 32,000 కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. 2023లో 27,000 డిస్కనెక్షన్ జరిగింది. 2024లో చాలా పెద్ద ఎత్తున డిస్కనెక్షన్ చేయడం జరిగింది.
1: సార్, అలాగే ఈ వాణిజ్య ప్రకటనలకు సంబంధించి వాటిని అరికట్టడానికి ట్రై తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయండి.
0: బ్యాంకింగ్ కాల్స్ అనేవి 160 సిరీస్ అలాట్ చేయడం జరిగింది. అంటే మీకు 160 నుంచి కాల్ వస్తే అది బ్యాంక్ నుంచి వచ్చిన కరెక్ట్ కాల్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఈ మధ్య మెసేజెస్ కూడా చూస్తే మీరు ప్రమోషనల్ మెసేజెస్కి పి అని, అంటే హెడర్లో పైన సఫిక్స్లో మీకు పి అని, అదేవిధంగా ఎస్ అని వస్తుంది. అంటే సర్వీస్ మెసేజ్ అయితే ఎస్ అని, ట్రాన్సాక్షన్ అయితే టి అని, జి అయితే గవర్నమెంట్. ఇప్పుడు మీకు ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే మెసేజెస్ జీ తోటే వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్టెప్స్ కూడా ట్రై తీసుకోవడం జరిగింది.
1: సరే, ఈ స్పామ్లను అరికట్టేందుకు ట్రై ఇతర శాఖలతో కలిసి పనిచేస్తుందంటారా?
0: ట్రై ఇతర రెగ్యులేటర్స్ తోటి కూడా కలిసి ఈ స్పామ్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. జాయింట్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబి, నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఐ, పెన్షన్ రెగ్యులేటర్ పిఎఫ్ఆర్డిఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఇవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అఫీషియల్స్ కూడా ఈ యొక్క కమిటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ఈ యొక్క స్పామ్ కాల్స్ని ఫర్దర్గా ఏ విధంగా తగ్గించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్ని బ్యాంక్స్ కింద జరుగుతున్నాయి. కాబట్టి రెగ్యులేటర్ ఆర్బీఐ కూడా చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ డైరెక్షన్లో. ఇదంతా ఏంటంటే ఈ జాకార్ అంటాము, జాయింట్ స్టాండింగ్ కమిటీ యొక్క డిస్కషన్స్ ఫలితము. నెక్స్ట్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినియోగదారుల యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు గైడ్ లైన్స్ని రూపొందించడానికి మిగిలిన రెగ్యులేటర్స్తో కూడా డిస్కషన్ చేసి మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుంది.
1: సార్, ఎందుకు సడన్గా అసలు ఈ సైబర్ మోసాలు అనేవి మొబైల్ ఫోన్స్ ద్వారా ఎక్కువగా పెరుగుతున్నాయంటారు?
0: అంటే ప్రపంచంలో 5.5 బిలియన్ కస్టమర్స్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అదేవిధంగా 5.4 బిలియన్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 65% వరల్డ్ పాపులేషన్ సోషల్ మీడియాను వాడుతుంది. ఇండియాలో కూడా 95 crores పీపుల్ ఇంటర్నెట్ వాడుతున్నారు. నెక్స్ట్ ప్రతి యూజర్ ఇండియాలో 32 GB పర్ మంత్ డేటా స్పీడ్ వాడుతున్నారు. నెక్స్ట్ 3G 4G టెక్నాలజీ 93% గ్రామాలకు విస్తరించింది. 99.6% డిస్ట్రిక్ట్స్ లో 5G ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి స్పీడ్, డేటా స్పీడ్ కావచ్చు, సోషల్ మీడియా యూజర్స్ కావచ్చు, ఈ యొక్క కమ్యూనికేషన్, అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అండ్ స్కిల్ ఇండియా అనే స్లోగన్స్ తోటి డిజిటైజేషన్ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఎప్పుడైతే ఆన్లైన్ కమ్యూనికేషన్ చేస్తున్నామో ఈ యొక్క ఫ్రాడ్స్ పెరగడానికి, ఈ యొక్క కాల్స్ పెరగడానికి అవకాశం ఉంది. టెలికామ్ రిసోర్సెస్ను వాడుకొని ఈ యొక్క స్పామ్ కాల్స్ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఫ్రాడ్ చేసే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
1: ఈ సైబర్ మోసాలు అనేవి సార్ ఎక్కువగా మన మొబైల్ వినియోగదారులకు ఎక్కువ జరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా, ఇవి కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాటి

0: ఈ స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? లేదు అంటే సాధారణ చిన్న ఫోన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా?
1: చిన్న ఫోన్స్ చేసే వాళ్ళకి కూడా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అంటే ఈ బేసిక్గా ఇక్కడ మనకి కాల్స్, వాయిస్, ఎస్ఎంఎస్ ఈ రెండింటి ద్వారా ఈ యొక్క మోసాలు జరుగుతున్నాయి. చిన్న ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కాల్స్ చేయడానికి ప్రయోజనం ఉంది. అదేవిధంగా చిన్న ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ వస్తుంది, స్మార్ట్ ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క చిన్న ఫోన్స్లో ఈ యొక్క మెలిషియస్ లింక్స్ ఏవైతే పంపిస్తారో, మనల్ని మీ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది 2 గంటల్లో, కాబట్టి మీరు ఈ ఫలానా లింక్ని క్లిక్ చేసి మీరు ఇమీడియట్గా మీ యొక్క డాక్యుమెంట్స్, ఆధార్ ప్రూఫ్, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేయండి అని చెప్పి ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో, ఆ మెసేజ్లో చిన్న ఫోన్ అయితే ఏంటంటే ఫ్యూచర్ ఫోన్లో ఆ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ఫ్యూచర్ ఫోన్స్లో.
0: సార్, అలాగే ఈ మెసేజెస్, వాయిస్ కాల్స్ ద్వారా ఫిషింగ్ యాక్టివిటీస్ ఎందుకు ప్రముఖంగా జరుగుతాయంటారు?
1: ఇప్పుడు మీకు మొబైల్ యూజర్స్ 117 కోట్లు ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. అదేవిధంగా మనకున్న రేట్స్ ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ చాలా తక్కువ రేట్స్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్పామ్ పీపుల్ ఎవరైతే స్పామ్ చేస్తున్నారో, ఎవరైతే స్కామ్స్ చేస్తున్నారో, వీళ్ళకి ఇది ఈ మీడియా అనేది ఈజీ అయిపోయింది. వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఇవి చేయగలుగుతున్నారు. ఎందుకంటే కాల్ రేట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ కాల్స్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు ఈ యొక్క మీడియాని, ఎస్ఎంఎస్ కానీ వాయిస్ కాల్స్ని ఎంచుకోవడం జరిగింది.
0: సరే, ఎవరికైనా కానీ మొబైల్ వినియోగదారులకి ఒక అనుమానాస్పద లేదంటే మోసపూరిత సందేశం లేదా కాల్స్ అందుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు అంటారు?
1: సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు చాక్సు పోర్టల్ అని ఒకటి డెవలప్ చేశారు. వెబ్సైట్ www.sancharsathi.gov.in. ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం ఏదన్నా మెసేజ్ కానీ కాల్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్ కానీ మనం ఎంటర్ చేయగలిగితే, అంటే మనకు ఒక పర్టికులర్ కాల్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది, దానికి సంబంధించిన మెసేజ్ని ఎంటర్ చేయగలిగితే, అదేవిధంగా మనకి వచ్చిన ఎస్ఎంఎస్లో కూడా డీటెయిల్స్, ఏదన్నా లింక్స్ వస్తే ఆ లింక్స్ని కానీ ఈ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయగలిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ మిగిలిన ఆపరేటర్స్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క మెసేజెస్ని వాళ్ళకి పంపించడం ద్వారా ఈ స్పామ్ కాల్స్ని రాకుండా ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు పోయింటే మనం దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. అంటే యాక్టివిటీ జరిగిన తర్వాత 1 అవర్ లోపు కానీ మనం ఇమీడియట్గా 1930కి డయల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన అమౌంట్ అనేది సాధ్యమైనంత వరకు బ్లాక్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, www.cybercrime.gov.in. దాంట్లో కూడా మీరు రిజిస్టర్ చేస్తే వెంటనే ఈ గోల్డెన్ అవర్ లో మీ యొక్క అమౌంట్ ని కాపాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: సార్, టెలికామ్ వనరులను ఉపయోగించి వివిధ మోసాల నుండి సురక్షితంగా ఉండటం కోసం సబ్స్క్రైబర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
1: దీంట్లో మొట్టమొదటిగా ఏంటంటే మనం మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో, మనం జనరల్గా వీళ్ళకందరికీ మొబైల్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి, మనకు మనం ఇచ్చిన నెంబర్లే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్ సబ్స్క్రైబర్ అనేది తెలియాలి, అంటే పనిచేస్తున్న నెంబర్ కావాలి. కాబట్టి మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళతాం, అక్కడ ఏదో పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు, మనం కూడా దాన్ని పట్టించుకోకుండా నెంబర్ ఇచ్చేస్తాం. ఈ నెంబర్ అనేది బాగా మార్కెటింగ్లో సర్క్యులేట్ అవుతుంటుంది. కాబట్టి మనం ఏంటంటే నెంబర్ ఇచ్చేటప్పుడే మనం ఆలోచించుకొని నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్, అదేవిధంగా మీరు ఆన్లైన్ పోర్టల్స్లో కూడా మీరు క్లిక్ చేస్తుంటారు, అంటే నేను ఈ మెసేజ్లు రిసీవ్ చేసుకోవడానికి నాకు సమ్మతమే అని చెప్పి మీరు క్లిక్ చేయడం ద్వారా కూడా మీ యొక్క అంగీకారాన్ని తెలియపరిచినట్టుగా ఆ మార్కెటింగ్ పర్సన్ తీసుకొని మీకు ఇటువంటి కాల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కానీ క్లిక్ చేసేటప్పుడు కానీ ఆలోచించి అవసరం అయితే మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్, డిఎన్డి యాప్ ద్వారా కానీ లేకపోతే 1909 ద్వారా కానీ మీ యొక్క ప్రిఫరెన్సెస్ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇటువంటి కాల్స్ అనేవి బ్లాక్ అవుతాయి. నెక్స్ట్, యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తుంటారు. డౌన్లోడ్ చేసేటప్పుడు జెనైన్ యాప్ను డౌన్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎక్కడ లింక్స్ అంటే అక్కడ లింక్స్ తీసుకోకూడదు. మీరు స్టేట్ బ్యాంకు ఒరిజినల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారానే మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ యాప్స్, ఎవరైతే బ్యాంక్స్ యాప్స్ ఉంటాయో వాటితోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నెక్స్ట్, ఈ యాప్స్ కూడా ఇచ్చినప్పుడు యాప్స్ పర్మిషన్ అడుగుతూ ఉంటుంది అన్నమాట. పర్మిషన్ ఏంటంటే మీ కాంటాక్ట్స్కి పర్మిషన్ అడుగుద్ది, మీ గ్యాలరీ ఎక్కడైతే ఫొటోస్ ఉంటాయో దానికి పర్మిషన్ అడుగుతుంటుంది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసిన యాప్కి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదనేది మీరు ఆలోచించుకొని ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు అన్ని టిక్, ఎన్ని ఎస్ఎస్ కొట్టకుండా జాగ్రత్తగా చూసుకొని అవసరమైన వాటికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్, మొబైల్స్ కూడా ఎక్కడంటే అక్కడ మనం కొనకూడదు. ఎందుకంటే మొబైల్స్ లో కూడా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. ఐఎంఈఏ నంబర్ అనేది ఉంటుంది, యూనిక్ నంబరు, అది కూడా మ్యానిపులేషన్ జరుగుతుంది. కాబట్టి మీకు ట్రస్టెడ్ షాప్స్ దగ్గర నుంచి మాత్రమే మీరు మొబైల్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనం సడన్ గా అబ్జర్వ్ చేస్తుంటాం, మొబైల్ సైలెంట్ లోకి పోయి ఉంటుంది, సిమ్ కార్డు పనిచేయదు, మీకు కాల్స్ రావు, కాల్స్

0: ఒక 1 అవర్ దాకా గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్ గా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేసి మీరు వాళ్ళని ఇట్లా నాది కాల్స్ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం అనేది మీరు ఇమీడియట్ గా కనుక్కోవాలి. లేకపోతే ఏంటంటే మీ నంబరు సిమ్ స్వాప్ ప్రాసెస్ ద్వారా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి ఆ నంబరు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ లోపే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీది మొబైల్ గానీ పనిచేయకపోతే ఇమీడియట్ గా దాన్ని మీరు సర్వీస్ ప్రొవైడర్స్ కి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ డిఓటీ కూడా ఈ మధ్య ఒక ట్యాప్ కాఫ్ అనే ఒక పోర్టల్ తెచ్చింది. ఆ పోర్టల్లో ఇందాక మేము చెప్పినట్టుగా sancharsathi.gov.in దాంట్లోనే ఈ ట్యాప్ కాఫ్ అని ఉంది, TAFCAP COP. దాంట్లో ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి లింక్డ్ గా ఉన్న పేరుతోటి ఏమైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్లన్నింటిని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఏదన్నా కనెక్షన్ మీకు తెలియంది కానీ మీ పేరుతోటి పనిచేస్తున్నట్లయితే మీరు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్స్ ను కూడా వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జనరల్ గా మనకి బ్యాంక్స్ ఫోన్ ద్వారా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీరు ఇమీడియట్ గా ఆన్లైన్ లో ఇది చేయాలని చెప్పి ఆ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వరు. జెన్యున్ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ ఎవరు ఆన్లైన్ లో చేయటం జరగదు. కాబట్టి ఏంటంటే మీకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ ని మీరు నమ్మకూడదు, ఇన్సూరెన్స్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ అని చెప్పి ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి, వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని మీరు పట్టించుకోకూడదు. అవసరమైతే బ్యాంక్స్ కు మనం వెళ్ళాలి, బ్యాంక్స్ కు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, వెరిఫై చేసుకుని తర్వాత మాత్రమే దాని మీద మనం యాక్ట్ చేయాలి.
1: సార్, సైబర్ హైజీన్ లో వినియోగదారులు ప్రతిరోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలియజేయండి.
0: సైబర్ హైజీన్ అంటే ఏంటంటే మనము మంచి డిజిటల్ అలవాటుని అనుసరించడం ద్వారా మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డేటా హ్యాకింగ్ నుంచి కానీ లేకపోతే మన మొబైల్ ఫ్రాడ్స్ కానీ వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మన డేటాని సురక్షితంగా ఉంచుకోవటానికి మనం ఏదైతే మంచి పద్ధతులను అవలంబించాలో అదే సైబర్ హైజీన్. మొబైల్ ఆపరేషన్ సిస్టమ్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఆ అప్డేట్స్ అడిగిన వాటిని ఏంటంటే మనం చేస్తూ ఉండాలి, అంటే లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్గా ఉండాలి. ఎందుకంటే అవి వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని తగ్గించుకుంటూ వాళ్ళు అప్డేషన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే మనం లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్ అవుతుండాలి. మొబైల్లో కావచ్చు లేకపోతే ల్యాప్టాప్లో మన డెస్క్టాప్లో ఉన్న దీంట్లో కావచ్చు ఇది అప్డేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఏంటంటే మీ పాస్వర్డ్స్ ఏదైతే మనం వాడుతున్నామో అవి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అంటే ఒట్టి మన లెటర్స్ కాకుండా లెటర్స్ కానీ నంబర్స్ కానీ నెక్స్ట్ మనకి ఏదైతే సింబల్స్ ఉన్నాయి కదా అవి కాంబినేషన్లో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇది హ్యాక్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ పాస్వర్డ్ కూడా పీరియాడిక్ గా మారుస్తుండాలి, 15 డేస్ కానో మంత్లీ అయినా పెట్టుకుని మార్చుకుంటూ ఉండాలి. పాస్వర్డ్స్ ని ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవటం. వెబ్సైట్స్ లో ఈ గూగుల్ వాటిలో మనం స్టోర్ చేయమని అడుగుతాం, కానీ ఏంటంటే ఇట్లా స్టోర్ చేయటం అనేది మంచిది కాదు. నెక్స్ట్ ఒకే పాస్వర్డ్స్ డిఫరెంట్ వాటికి వాడతాం, అటువంటి వాటిని కూడా మనం తీసేయాలి. నెక్స్ట్ మొబైల్స్ ను కూడా ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇప్పుడు మొబైల్ ని మనం ఫ్రెండ్సే కదా అని చెప్పి టేబుల్ మీద పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయేస్తుంటాం. నెక్స్ట్ దానికి లాక్ పెట్టాం, ఇది కూడా సైబర్ ఫ్రాడ్స్ కి ఈ యొక్క ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ జరుగుతుంది. దాంతో ఇటువంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన మొబైల్స్ లో కూడా ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు. ఫోన్ ఓపెన్ అయితే ఎవరైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయటం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఇమీడియట్ గా దాన్ని లాక్ అయ్యే ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే మనం ఒక పిన్ తోటి ఓపెన్ చేయడం కాకుండా ఫింగర్ ప్రింట్ గానీ లేకపోతే మన ఫేస్ రీడింగ్ గానీ ఇటువంటివి కూడా రెండు రకాలు రెండు పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు. దాన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటాం, అది కూడా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డెస్క్టాప్ పీసీలో మనం యూఎస్బి పోర్ట్ ఉంటుంది, అక్కడ మనం పెన్ డ్రైవ్ తెచ్చి ఎక్కడో తెచ్చి పెడుతుంటాం. సైబర్ హైజీన్ అంటే పెన్ డ్రైవ్ పెట్టంగా వైరస్ ఏదైనా ఉంటే దానికి ఎక్కుతుంది. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత యాంటీవైరస్ స్కాన్ చేసుకోవాలి, చేసుకుని దాన్ని చేయాలన్నమాట. ఎందుకంటే సపోజ్ ఏదన్నా మనం ఏదన్నా లింక్ డౌన్లోడ్ చేసాం, మాల్వేర్ వస్తుంది అంటే మెలిషియస్ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ మళ్ళా మన పీసీలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే పీసీ పూర్తిగా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక మీరు లింక్స్ గురించి మాట్లాడారు కదా, ఆ లింక్స్ లో ఏంటంటే వాళ్ళు రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లోడ్ చేస్తారు, మనం క్లిక్ చేయగలనే మన మొబైల్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు మనం చేసే యాక్టివిటీ అన్ని చూడగలుగుతారు, కాబట్టి మన లాగిన్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు, ఓటీపీలు కూడా చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన మొబైల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మన ఫైనాన్షియల్ యాప్స్ వాళ్ళు చూడగలుగుతారు, కాబట్టి ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేసి వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: సురేష్ బాబు గారు, చివరిగా మొబైల్ వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ట్రాయ్ కల్పిస్తున్న అవగాహన చర్యల గురించి తెలియజేయండి.
0: ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాలలో ఈ సైబర్ అవేర్నెస్ మీద, అదేవిధంగా టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దాన్ని మేము కన్జ్యూమర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అంటాము. అదేవిధంగా మాకు కన్జ్యూమర్ అడ్వకేసీ గ్రూప్స్ అని ప్రతి స్టేట్లో కొన్ని కన్జ్యూమర్ గ్రూప్స్ ఫామ్ చేయడం జరిగింది.

0: వాళ్ళకు కూడా మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని సిఏపిస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా 4 సంవత్సరాల్లో వాళ్ళు ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేయాలి. సో వాళ్ళు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి ట్రై అనేది కంటిన్యూస్ గా కస్టమర్స్ కి కన్జ్యూమర్ అవేర్నెస్ మీద, టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ మీద, అదేవిధంగా ఇప్పుడు సైబర్ హైజీన్ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద అవేర్నెస్ ని తీసుకురావడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తూ ఉంది.
1: సార్, సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందంటారు?
0: ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిలో ఎక్కువగా మనం ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఫొటోస్ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ఫొటోస్ని మార్ఫింగ్ చేయటాలు చేసి బ్లాక్మెయిల్ చేయటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫొటోస్ని వాడుకొని ఫ్రాడ్స్టర్స్ మీ పేరెంట్స్కి వీళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని బంధించినట్టుగా చేసి వాళ్ళని మనీ కోసం బ్లాక్మెయిల్ చేసే కేసెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే మీ యొక్క వాయిస్ని వాళ్ళు ఫోన్ చేసి మీతో మాట్లాడినప్పుడు ఫ్యూ సెకండ్స్లో మీ యొక్క వాయిస్ని శాంపిల్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అదే శాంపిల్ని వాళ్ళు వీడియో చూపించి, మీ ఫొటోస్ ద్వారా జనరేట్ అయిన వీడియో ఆడియో చూపించి బ్లాక్ చేసినట్టుగా మీ పేరెంట్స్ని కూడా మనీ కోసం బ్లాక్మెయిల్ చేసే ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీ యొక్క టూర్స్ కానీ ఎక్కడికైనా వెళుతున్నాం అనేది మీరు పోస్ట్ చేయడం జరుగుతుందో, ఈ యొక్క ఫ్రాడ్సర్స్ మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని పర్సనల్గా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సైబర్ స్కామ్స్లో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అంటే వాళ్ళు మీకు ఫోన్ చేసేసి మీ ఫ్రెండ్గా నటిస్తూ మీకు ఎక్కడో చాలా మీతో వర్క్ చేసినట్లుగానో, లేకపోతే మీ దూరబంధు తెలిసిన విధంగానో ఫోన్లో మాట్లాడిన తర్వాత, కొంత నమ్మకాన్ని కలిగించిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మీ ఈ ఫలానా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ లో మీరు పెట్టుబడి పెట్టండి, అది చాలా ఫాస్ట్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ ఆదాయాలు చూపించడం జరుగుతుంది. అది ఆన్లైన్లో చూపిస్తారు, యాక్చువల్ గా నిజంగా ప్రాఫిట్ ఉండదు. సో ఎక్కువ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా కనిపించరు, మీ కాల్స్ కి ఆన్సర్ చేయరు. ఇటువంటి స్కామ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ జాబ్ స్కామ్స్ అని, ముందు ఇంటర్వ్యూ చేసినట్టుగా నటిస్తారు, మీరు సెలెక్ట్ అయినట్లుగా చెప్తారు, సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ చేయాలి, దానికోసం కొంత ఫీజు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు, అది ట్రాన్స్ఫర్ కాగానే వాళ్ళు మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటి ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ది, అంటే మనకి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఐడెంటిటీ, అంటే మన రిలేషన్స్ ని వాటిని కనుక్కొని కూడా మీ రిలేషన్స్ ని వేరే వాళ్ళకి చెప్పి, వాళ్ళ దగ్గర అంటే మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కి ఫోన్ చేసి, ఫలానా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు, మీరు ఇమీడియట్ గా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇటువంటి కేసులు కూడా రావడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం సోషల్ మీడియాలో మన ఫొటోస్ గానీ ఏదైనా డీటెయిల్స్ పోస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం.
1: మొబైల్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాల గురించి, అలాగే స్పామ్ సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు వినియోగదారులు తీసుకోవాల్సిన అవగాహన చర్యల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సురేష్ బాబు గారు.
0: ధన్యవాదాలండి శ్రోతలందరికీ.
1: మీరింతవరకు సేవా పర్వలో భాగంగా సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి కేవీ సురేష్ బాబు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, ట్రాయ్ రీజనల్ ఆఫీస్, హైదరాబాద్. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు.

0: జయం సినిమా నుండి ఉషా పాడిన పాటను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288. ఈ రెండు నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు. హలో, పాటల పల్లకి. నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాడు నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు అసమధ్యం సినిమా నుంచి నన్నే చూసి నవ్విందో, నన్ను నిన్నే చూసి నవ్విందే, బందరగొండ లాడు బాగుందో బాగుందో పాట వినిపించండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వేస్తున్నాం, వినండి. నమస్తే.
2: Rrrr!

0: అయితే నీ వెళ్ళొస్తా.
1: ఎక్కడికంట?
0: ఆ పిల్లని అడిగేస్తా.
1: ఏమనంట?
0: ప్రేమించి తూడమంట, పెళ్ళాడి తూడమంట.
1: అవునన్నా కాదన్నా దాన్ని బాబొచ్చి పొమ్మన్నా గాని వదలకనే పడి ఉంటా.
0: నన్నే చూసి నవ్వింది, నాపై కన్ను వేసింది.

0: అయితే మనం వెళ్ళొద్దాం.
1: ఎక్కడికంట?
0: ఆటల్లని అడిగేద్దాం.
1: ఏమనంట?
0: నిన్ను చూసి నవ్విందో, నన్ను చూసి నవ్విందో,
1: నిన్నైనా నన్నైనా అది చూసిందో నవ్విందో, ఇక తేల్చేద్దాం పద పదో.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: మా పేరు పుల్లన్న మేడమ్మ గారు. సనప గ్రామము, అనంతపూర్ జిల్లా. బాగున్నారు మేడం గారు?
0: బాగున్నామండి. మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: రాముని మించిన రాముడు చిత్రం పేరు మేడం గారు. అందులో ప్రేమకు నీవే దేవుడు, రాముని మించిన రాముడు అనే పాట మేడం గారు.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాటను వేస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో నమస్తే అండి, నేను అనకాపల్లి నుంచి
0: నమస్తే అండి,
1: మాట్లాడుతున్నాను.
0: మీ పేరు?
1: హలో, నా పేరు భవిర్ ప్రసాద్ రావు అండి.
0: ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: అనకాపల్లి అండి.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: పులిబిడ్డ నుంచి తండ్రి విశ్వనాథ, కాశీ విశ్వనాథ్ అనే పాట.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సుజాత నుంచి ప్రశాంత్ మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: సినిమా నుంచి ఘంటసాల గారు పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, వినండి.
2: ఏ కిలాడి

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ఓబ్లేష్ మేడం. అది సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి నా పేరు ఓబ్లేష్ మాట్లాడుతున్నా మేడం.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: నాకు తల్లి కొడుకుల నుంచి సాంగ్.
0: ఏ పాట అండి?
1: దాచుకోకు వాళ్ళ వాళ్ళ కన్ను.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వేస్తున్నాం, వినండి.

0: మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. ఎవరైనా వచ్చి అదే రావాల్సిన దానికన్నా కొంచెం ఆలస్యంగా వచ్చారనుకోండి, మొహం ఇలా వేలేసుకొనో లేకపోతే ఆశ్చర్యార్థకంగానో ప్రశ్నార్థకంగానో పెడితే మనం వెంటనే అనే మాట ఏం కథ అంటాం, అంటే ఏమిటైంది అని. అవతల వాళ్ళు చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉంటే నిజం, కాదు వాస్తవాన్ని ప్రతిబింబించేదిగా ఉంటే అది కథ. అందుకే కథ కమామిషు అంటాం. కమామిషు అంటే ఏమిటి అన్నది తర్వాత మాట్లాడుకుందాం, కానీ కథ అన్నది మన జీవితాల్లో ఒక భాగం.
1: వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

நின்ன

ఇలా అన్ని పిట్టల అరుపులతోటి కథ చెప్తే దీన్ని పిట్టకథ అనుకుందామా? అనుకోవడానికే బాగానే ఉంటుంది, కానీ నిజానికి పిట్టకథలంటే వేరే, చిన్న చిన్న చిట్టి పుట్టి కథలు. ఆ కథల్లో బోల్డ్ నీతులు. ఇలా జంతువుల మీద పక్షుల మీద ఆపాదించి మానవ స్వభావాన్ని అటుపక్కగా మళ్ళిస్తూ మనుషులకి కోపం రాకుండా మనుషుల్లో పరివర్తన కలిగేలా తంత్రాలు 5 విభాగాలుగా చేస్తే అవి పంచతంత్ర కథలయ్యే మనందరికీ చిన్నప్పుడు 6 బైల మంచాల మీద పడుక్కున్న రోజుల్లో, మేడ మీద పవళింపులు చేసిన రోజుల్లో మామలు బామ్మలు తాతయ్యలు చెప్పే కథలు ఇవన్నీ. అలా కాకుండా కథలు అనగానే పిల్లలకి ఆసక్తిగా ఉంటుందండి, పెద్దలకేమిటి అనుకుంటారేమో, పోనీ పిల్లల దగ్గరే మొదలెడతాం.

కథ అనగానే పూర్వీకులు ప్రారంభం. అనగా ఒక ఊరుంది. ఆ ఊళ్ళో 7 చేపలు, అవి ఎండలేదు ఎందుకు అని 7 చేపల కథలతోటి మనల్ని పెద్దవాళ్ళు అలరించడం, మనం మధ్యలో ప్రశ్నలతో అల్లరించడం, ఇవన్నీ పరిపాటి. అయితే కథ ఏమిటి, దానికి ఇంకా పేర్లు ఏమిటి, కల్పించి చెబితే కథ అన్నారు. అదే జరిగిందనుకోండి, ఇలా జరిగింది అనగానే దాన్ని ఇతిహాసం అన్నారు. అది ఇది కాకుండా జరిగినదే అంటే దాన్ని గాథ అన్నారు. ఆ గాథల్లో మనకి మొట్టమొదటి నుంచి కూడా ధర్మంగా ఉండాలి, న్యాయంగా నడవాలి, ఆడిన మాట తప్పకూడదు, ఇలాంటి నీతి సూత్రాలకి తన జీవన గమనాన్ని మలుచుకొని ఆచరణ ద్వారా నిరూపించిన ఒకనొక మహనీయుడి గాథ

తరువాత కథ అదే, ఆ గాథ మనకి తెలిసిందే. ఆ గాథలో అక్కడక్కడ అగాధాలుంటాయి, పర్వతాలుంటాయి, నదులు, వాటిని దాటడం, శ్రీరామచంద్రుడు గుహుడు పడవలో దాటించడం, సీతావియోగం, రావణాసుడు ఎత్తుకెళ్ళిపోవడం, రావణ వధ, పుష్పక విమానంలో హనుమత్ వానర సేన సహాయంతో సుగ్రీవుడు అండగా నిలవగా తిరిగి అసురు సంహారం చేసి సీతమ్మని తెచ్చుకోవడంతో ఈ కథ కళ్యాణమయ సుఖాంతం అవుతుంది. ఇదంతా కూడా 3 నిమిషాలు వ్యవధిలో చెప్పడం, కట్టే కొట్టే తెచ్చే అని రామాయణాన్ని పాటగా చెప్పడం ఒక ప్రతిభ అయితే, ఆ త్రేతాయుగం నుండి ద్వాపరానికి వచ్చామనుకోండి, ఎవరి కథ వాళ్లే చూసేటట్టుగా అదో గమ్మత్తైన శిల్పం, అది కూడా విందాం.

అది కృష్ణ గాథాలహరి. రేవతి బలరాములు, రుక్మిణి కృష్ణులు, బాల శశిరేఖ చూస్తూ ఉండగా ఈ కృష్ణ యక్ష కథాగానాన్ని నటనవాడి గానంతో వినిపిస్తూ చూపిస్తూ ఉంటే వారే ఎదురుగా కూర్చొని ఆనందించడం శిల్పం. ప్రతీ నాయకునికి ఒక కథ ఉంటుంది. మరి ప్రతి నాయకుడికి ఉండదా ఏంటి? ముత్యాలముగ్గు చిత్రంలో ముళ్ళపూడి రమణ గారు రాసినట్టుగా తిని తొంగుంటే మడిసికి పొంగి తేడా ఏటుంది? మడిసి అన్నాక కాస్త కళాపోసన ఉండాలి. అందుకే రావణ బ్రహ్మ అంతటి వాడు సీతాపహరణం చేసి రాముడితో కయ్యానికి కాలు దువ్వి దానికి ముందు వర బల గర్వాన దిక్పాలకులను జయించి మహాహంకారంతో విర్రవీగుతున్న వేద విద్య విశారదుడు, ఉపాసకుడు, మించి చతుషష్ఠి కళల్లో ఆరితేరినవాడు, ఆ పైన వీణావాదనంలో విజ్ఞాన ఖని, ఆయన వీణావాదన నైపుణ్యం, మండోదరి వీణా పాడవే రాగమయి అని రావణ బ్రహ్మ కీర్తిని కథగా వినిపిస్తూ ఉంటే

ఈనాడు తన కీర్తిపుంజాల్ని వ్యాపింపజేసి వీణ మీద ఎంత అయినా ఆరోహణే తప్ప అవరోహణ ఉండదు జీవితంలో అని అనుకున్నప్పటికీ కూడా రాగ ఆరోహణ అవరోహణలు ఉన్నట్టే రావణ రావానికి కూడా అవరోహణ ఎలా అయిందో మనందరికీ తెలుసు. ఇక్కడ ఆయన సంగీత ప్రియత్వానికి సాహిత్యం అక్కడితో ఆగినా సంగీతాన్ని ఇంపుగా సొంపుగా వీణ మీద కొనసాగింపుగా అందించడం వినకపోతే ఎలా? అది కథ.

రాగమై రాగములో అనురాగము రక్తి శివభక్తి దేశ రాగానురక్తిగా దేశ దేశాలలో

0: ఇవన్నీ పురాణ గాథలు. మరి కాస్త అనంతరకాలానికి వస్తే మనకి రకరకాలుగా కాశీ మజిలీ కథలున్నాయి, వైదేశిక కథలుగా అరబ్బీ నైట్స్ అవి, ఇంకా అనేకానేకం. మనల్ని ఉత్తేజితుల్ని చేయడానికి ఎంత సామాన్యుడైనా సమ్రాట్టుగా ఎదగగల సాహసం, కృషి, దీక్ష ఎలా ఉండాలో ఇదిగో ఆ ఇతిహాసం. వింటారా? ఆ అతి సాహసులు ఉంటారా? లేకే
1: చింత

జగన్మంగళం గావించే కథలు ఉన్నట్టే సర్వమంగళం చేసే కథలు కూడా ఉంటాయి. అవి చాలా గంభీరంగా చెప్పేస్తే నిజమనుకునేరు. అలా కాకుండా కాసేపు ఉల్లాసం కలిగించడానికి, ఉత్సాహం కలిగించడానికి నవ్వుతూ తుళ్ళుతూ చెప్తే ఆ కట్టుకథలు కావు అంటాం. కథలు కట్టినవి కాకపోతే గాథల్లాగా అట్టే పెట్టినవా ఏమిటి, వాటిని అట్టే అలా పెట్టి ఈ కట్టుకథలు చెప్పి కవ్వించడం ఏమిటో

కథలు కొట్టవా? ఎందుకు కొట్టం? కథలు చిన్న చిన్న సంఘటనలనే ఆకుల్ని తీసుకొని మధ్య మధ్యలో అనుబంధంగా జత చేస్తూ ఉంటే కథలు కుట్టుబాటు అవుతుంది, గిట్టుబాటు అవుతుంది. మరి కథలు పుట్టవా అంటే కథలు పుడతాయి. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి అన్నట్టు ఎవరూ పుట్టించకపోతే కథలు ఎలా పుడతాయి? కథల పుట్టవా? కొంతమంది అలాగా కథలకు పుట్టలాగా, కథలకు బుట్టలాగా కథల్ని పుట్టిస్తూనే ఉంటారు. అన్నీ పకపకలాడే కథలే ఉంటాయా? హృదయం విలవిలలాడితే, వికటించిన పరిస్థితుల్లో ప్రకటించిన దుఃఖం అంతర్గతంగా అంతర్లీనంగా ఉంటే అది కథ అవుతుంది, కల్పన అవుతుంది, ఇంకా ఏమవుతుంది?

అన్ని వేళలా వ్యక్తులు వ్యక్తుల్ని మోసం చేయాలనుకోరు. కాలం అనేది ఒకటి ఉందిగా, అదే వంతెన వేస్తుంది, ఏవో మంతనాలు చేస్తుంది. ఉన్నట్టుండి సారథిగా ఉన్న తాను పక్కకి తప్పుకుంటుంది, వారధికి ఎడం ఏర్పడుతుంది. అప్పుడే పుడతాయి ఈ భావాలు, అందులోంచే జ్వలిస్తాయి లావాలు. మాటలు ఈటలు కాదు, మంటలవుతాయి. అవి దహిస్తూ ఉంటాయి, మధ్యలో సందేహిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గుండెది ఒక్కొక్క గొంతు, ఒక్కొక్క గొంతులో ఒక్కొక్క విషాదపు వంతు.

ఎంతసేపు పురుషులకి వగపు, స్త్రీలకు వలపు ఇదే అనుకుంటే చాలా పొరపాటు.

విందువా అంటే ఓ కథను పట్టుకుంటే జాగ్రత్తగా చూస్తే విందుగా అనిపించేవి కూడా లేకపోలేదు. ఉన్నాయి, ఉంటాయి. అందుకే పెద్దగా ప్రయోజకత్వం లేని, అమాయకంగా ఉండి అలా అలాగ బతుకు వెళ్ళదీసే వాడిని చేరదీసి బ్రతుకంటే ఏమిటో చెప్పి జీవిత మూల్యాల్ని తెలియజేస్తే అందుకు జతగా కృతజ్ఞతగా చెప్పాలని ఉంది.

అలాంటి హాయైన ఆలాపనాత్మక కథాగానంలు, మనసు చేసే యానంలు, ఈ ప్రయాణానికి ప్రమాణం ఏమిటి అంటే అందులో కసుర్లుంటాయి, విసుర్లుంటాయి, కసుబుస్సులుంటాయి. ఎన్నున్నప్పటికీ మమత, అనురాగం, ప్రేమ ఇది గాఢాలీనమై గాధాలీనమై కథగా సుధగా వెలువరిస్తే అవే అనంతర తరాలకు గాన కథలవుతాయి, కథాగానాలవుతాయి. వాటితో పాటు వాస్తవాలని, అంతకుముందున్న చారిత్రక అవలోడనాలని కలుపుకుంటే ప్రాచీన చరిత్ర కూడా ఆధునికమైన పద్ధతిలో కథగా చెప్పుకోవచ్చు. కథలు కట్టడాలు కాదు, కట్టడాల కథలు కూడా.

0: బుర్రూపుతూ మనం ఇలాంటి కథలన్నీ వింటాం. కానీ బుర్ర ఊపడంతో పాటు అందులో ఉన్న చైతన్యాన్ని ఉసిగొలిపింపజేసుకొని ఉర్రూతలూగేలాగా దేశభక్తుల గాథల్ని నరనరాన స్వరాజ్యేచ్ఛతో ఆనాడు పోరాడిన వారిని బుర్ర కథాగానంగా కూడా మనం ఆనందించాం.
1: విధరా సోదర వీరసింహ

అలా అల్లూరి సీతారామరాజు చరిత్ర, ఝాన్సీరాణి కథ, బొబ్బిలి యుద్ధం, ఒకటా రెండా ఎన్నెన్నో వీరగాథల్ని కథల్ని బుర్రకథ సంప్రదాయంలో, జానపద కళారూపాలైన జముకుల కథ, ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన తప్పెటగుళ్ళు గానంలో ఎన్నెన్నో అంశాలతోటి ఆ కథాగానాలు ఎన్ని ఇన్ని అన్నీ అని కాదు, ఎన్నడానికి వీల్లేనన్ని. ఒక్క బుర్రకథని ఈ కథల్ని చెప్పుకుంటూ పోతే ఇన్నిటినీ సమకూర్చే పిట్టకథలతోటి ప్రాచీన గాథాలహరుల్ని మనకి అందించిన గానం, సంపూర్ణ కళ, సంగీతం, నాట్యం, ప్రసంగం, హాస్యం అన్ని రకాలు కలగలిపి హరి కథ ఇదా. అదేనండి హరికథ.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శాబాష్ శాబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సొగసు.

కానీ ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున ఇన కుల తిల

0: నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమణ గోవింద.
2: మంగళం మహత్ అనడంతో కథ పూర్తయింది అనుకుంటే పొరపాటే, ఎందుకంటే

కథ చెప్పడం వరకు బాగానే ఉంది, ఊ కొట్టడం వరకు ఇంకా బాగుంది, కానీ ఉలిక్కి పడ్డం ఎందుకు అంటే, సమాజంలో కొన్ని గండ శిలలుంటాయి, అవి మామూలు ఉలిక్కి పడేవి కాదు. ఏదైనా గట్టిగా వస్తే అప్పుడు ఉలిక్కి పడతాయి. కరుగుతాయా? మనమే వాటిని చెక్కాలి. అవి సమాజంలో ఉండే అసమానతలు. అసాంఘిక శక్తుల నుండి సమాజాన్ని సవ్యమార్గం వైపు నడిపించడానికి ఆధునిక కథాధోరణులు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి గురజాడ వెంకటప్పారావు గారు దిద్దుబాటుతో మొదలెడితే అనేకానేక అసంఖ్యాకులైనటువంటి కథకులు వన్నెలు చిన్నెలు పెడుతూ పద విన్యాసాలతో మాండలిక ప్రయోగాలతో సామాజిక స్పృహని వదలకుండా కథా గమనాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ కేజీలకు కేజీలకు రాయడం కాకుండా పేజీలను పొదుపుగా, మిగతా వాటిని అదుపుగా, సాంఘిక సమానత్వాన్ని విడుపుగా కొనసాగించిన కథకులు ఎందరో. ముఖ్యంగా జూలై 30 అని అనగానే కథకులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి జయంతి గుర్తొస్తుంది. అందుకే ఉలిక్కిపడే కథలు రాశారు ఆయన. కథ మనం బాగుపడాలనుకునే రాబడుల సంచికి, కంచికి కాదు.

0: The defense minister said the team has not only conquered the sea through the expedition, but has also shattered long-standing stereotypes that questioned women's ability to undertake complex military operations. He said the expedition has demonstrated that physical capability, mental resilience, and leadership are not determined by gender. The Intermeteorological Department, IMD, has forecast very to extremely heavy rainfall at places over Madhya Maharashtra and West Madhya Pradesh today. Heavy to very heavy rainfall is also expected today over parts of Northeast India, East Madhya Pradesh, East Rajasthan, Gujarat region, Himachal Pradesh, Kerala and Mahe, Konkan and Goa. The Indian men's team has stormed into the semi-finals of the Squash Junior Team Championships in Ontario, Canada. The fifth seeded Indian men's team defeated England 2-1 to reach the semi-finals. Senior India batter Ajinkya Rahane has announced his retirement from international cricket with immediate effect. In a social media post, Rahane said the time is right for him to move on from international cricket and all formats. Benchmark domestic equity indices were trading on a flat note in the forenoon session today. The Sensex rose 9 points to 77,663, while the Nifty added 6 points to 24,257 when reports last came in. And with that, we end this news bulletin.
1: Akashavani Vishakhapatnam Kendram Prakatana. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధుమంజరి, పిబి శ్రీనివాస్, పి సుశీల జంటస్వరాలలో లేత మనసులు చిత్రగీతం.

0: పెళ్ళినాటి ప్రమాణాల చిత్రం నుండి ఘంటసాల గానం.
1: ఏవండి మీ పువ్వులు?
2: అదే నావి కావే.
1: కావా అండి?

తరువాతి పాట వినడానికి ముందు ఒక ప్రకటన. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల్లో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్టణానికి సమాచారాన్ని అందించండి. సంప్రదించండి 0891 కోడ్ జత చేస్తూ 2783322 ఈ నెంబరుకు కానీ 9492378833

4444 ఈ నంబరుకి, లేదు టోల్ ఫ్రీ నంబర్ 1800425001000 ఈ నంబర్కి సంప్రదించండి. నంబర్లు మరొకసారి 0891 కోడ్ డైల్ చేసి 2783322 లేదా 9492783344 నెంబరు కానీ, టోల్ ఫ్రీ నెంబర్ 1800425001000 ఈ నెంబర్ను సంప్రదించండి. లంచం తీసుకోవడం ఇవ్వడం రెండు నేరాలే.

పెళ్లి సంబంధం చిత్రం నుండి ఘంటసాల జానకి గానం విన్నారు. కార్యక్రమంలో చివరిగా పెంకి పెళ్ళాం చిత్రం నుండి జిక్కి.

0: మధుమంజరిలో తుదిగీతం విన్నారు. మరిన్ని పాటలు ఇదే ప్రసారంలో 12:40 1:20 వరకు. సమయం 12:30 వస్తోంది. కొంచెంసేపట్లో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ 2:00 వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11:00 సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
2: For moving the motion of consideration of the public examination prevention of unfair means amendment bill 2026 as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business in council of states that is Rajya Sabha accordingly a supplementary list of business for today has been issued for taking up this bill for consideration and passing.
1: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ 2:00 వాయిదా పడింది. ఉదయం 11:00 సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గావిట్, రజత పథకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను

0: స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
1: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 2 बजे तक के लिए स्थगित की जाती है.
0: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డి టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
2: With so much uncertainty and geopolitical crisis around the world, we even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
0: Bihar, Gujarat, Madhya Pradesh rashtralloni 3 assembly niyojakavargala upayennikalaku polling konasagutondi. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంచ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంచ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0: అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంటులో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చలనచిత్ర గీతాలు, తొలిపాట, ఘంటసాల, జిక్కి గానం, పెంపుడు కొడుకు చిత్రాలు ఉంటాయి.

0: ఉన్నది.
1: ఘంటసాల జిక్కి పాడిన పాట వింటారు, చిత్రం సువర్ణ సుందరి.

గానముల జమర గీతములు జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ కోతల కాటలు తీర గానముల జమర గీతములు

ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగళూరు లలిత పాడిన పాట వింటారు. చిత్రం నర్తనశాల.

మీరు ఎంతవరకు చిత్రగీతాలు విన్నారు? ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో పట్టణ నివాస ప్రాంతాల జాతీయ భౌగోళిక స్థల సమాచార ఆధారిత భూ సర్వే నక్షా ప్రాజెక్టు అమలును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో నక్షా ప్రాజెక్టు అమలు పురోగతిపై భూవనరుల శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వాస్తవాల నిర్ధారణ, హక్కుల రికార్డు తయారీ, పట్టణ ఆస్తి కార్డుల జారీ వంటి ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సాంకేతికతతో పారదర్శకంగా భూ హక్కులు నిర్ధారించడమే నక్షా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం గోదావరి డెల్టా తూర్పు కాలువ, సామర్లకోట కెనాల్, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఏలేరు జలాశయానికి నీటి సరఫరా చేసే పురుషోత్తమపట్నం రెండవ దశ పంపింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో భాగంగా బెండపూడి, ఆర్ఎంపూడి ప్రాంతాల్లో రహదారి పనులను పరిశీలించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని అధికారులు రైతులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. సాగునీటి నిర్వహణలో సమర్థ ప్రణాళికతో వ్యవహరించి నీటి వృధాను నివారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారెపు అచ్చెన్నాయుడు కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రైతులకు పంటల బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుందని, చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. పీఎంఎఫ్బీవై క్రాప్ ఇన్సూరెన్స్ యాప్తో పాటు బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూడా బీమా నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈరోజు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక అభివృద్ధి, వ్యాపార విస్తరణ, విమానయాన రంగంలో కొత్త అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం విమానాశ్రయంను ప్రారంభిస్తారని మంత్రి తెలియజేస్తూ,
1: ఉత్తరాంధ్ర కళలకి రెక్కలు కల్పించడం, ఈ ప్రాంత ప్రజల ఆశలకు ఆశయాలకు భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని 2500 ఎకరాలు కేటాయింపు చేయడం, అన్ని కూడా క్లియరెన్స్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ

0: అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు రేపు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రతిరూపంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని రేపు ఉదయం విశాఖపట్నంలోని పార్క్ హోటల్ నుంచి అప్పుగారి వరకు ఒక 5K రన్ ని సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి.
1: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 9,36,165 రూపాయల విలువైన చెక్కులను 12 మంది లబ్ధిదారులకు రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రతి పౌరుడికి అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ను రేపు నిర్వహిస్తున్నామని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించనున్న ఏఎస్ఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ 5K రన్ ప్రచార పత్రికను విశాఖపట్నంలో మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ప్రపంచస్థాయి నగరమని, దీనిని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాల్లో ఎయిర్పోర్ట్ రన్ ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. యువత, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా మురపాకలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని లబ్దిదారులను నగదును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు పింఛన్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని నగరవనంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో విత్తన బంతులు మొలకెత్తి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించేందుకు మొక్కల పెంపకం, విత్తనాల విస్తరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉంటుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 1 ఆగస్టున భోగాపురంలోని విమానాశ్రయ ప్రారంభోత్సవం, బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. విమానాశ్రయం, సభావేదిక, హెలీప్యాడ్, పరిసర మార్గాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించినట్లు చెప్పారు. ఈ ఆదేశాలు ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 1 ఆగస్టు రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశాపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో దేశభక్తి స్ఫూర్తి గీతాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు.

0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బిఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: కార్యక్రమంలో ఈరోజు మెనోపాజ్ దశలో స్త్రీలలో మానసిక శారీరక మార్పులు పరిష్కారాలు అనే అంశంపై సైకాలజిస్ట్ డాక్టర్ భవానీ అల్లంశెట్టి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారాలతో స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతి మహిళ జీవితంలో ఒక టర్నింగ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ దశని చాలామంది హార్మోన్ గేమ్ అని కూడా అంటారు. అది ఎందుకు అంటే స్త్రీ శరీరంలో జరిగే చిన్న చిన్న హార్మోన్ మార్పులు స్త్రీ శరీరాన్ని మాత్రమే కాదు ఆమె మూడ్, మైండ్, ఎమోషన్స్ అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ ఫిజికల్ చేంజెస్ వెనుక స్త్రీ యొక్క ఎమోషనల్ జర్నీ అనేది దాగి ఉంటుంది. ఈ శారీరక మానసిక మార్పుల ఒత్తిడితో ఈ ప్రయాణాన్ని స్త్రీలు కొనసాగిస్తూ తనని తాను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, మిగతా పరిస్థితుల్ని కూడా ఎలా హ్యాండిల్ చేస్తూ సాగాలి అనే విషయాల మీద మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ మరియు హోమియోపతి వైద్య నిపుణులు శ్రీమతి భవానీ అల్లంశెట్టి గారు. ఈరోజు మహిళల మానసిక ఆరోగ్య హార్మోనల్ మార్పులు ఆ సమస్యలకి సమగ్ర చికిత్స ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం. నమస్కారం అండి భవానీ అల్లంశెట్టి గారు.
2: నమస్కారం అండి.
1: భవానీ గారు, మెనోపాజ్ అనేది ఏ దశలో మొదలవుతుంది, అంటే ఏ ఏజ్ లో మొదలవుతుంది? మొదటగా ఈ లక్షణాలు అనేవి స్త్రీకి ఎలా తెలుస్తాయి? ప్రతి స్త్రీలో కూడా ఒకే రకంగా ఉంటుందా, తేడాలు ఏమైనా ఉంటాయా?
3: మెనోపాజ్ అనేది మూడు స్టేజెస్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ని పెరిమెనోపాజ్ అంటారు. ఈ పెరిమెనోపాజ్ అనేది 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి 45 ఏళ్ళ వరకు కూడా పొడిగించవచ్చు. అది 10 సంవత్సరాలు మాత్రం దీని తాలూకా ఎఫెక్ట్ అన్నది కనబడుతూ ఉంటుంది. తర్వాత వచ్చింది మెనోపాజ్. ఇది 45 ఏళ్ళ నుంచి 60 కూడా రావచ్చు కొంతమందికి. అది వాళ్ళ తాలూకా కాన్స్టిట్యూషన్ బట్టి మారుతూ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత కూడా ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని పోస్ట్ మెనోపాజ్ అంటారు. దాంట్లో ఏంటి అంటే మెనోపాజ్లో ఉన్న హయ్యెస్ట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, డిసీజ్ థింగ్స్, అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి పోస్ట్ మెనోపాజ్లో. చాలామందికి అరుదుగా ఉంటుంది పోస్ట్ మెనోపాజ్ అనేది. మెనోపాజ్లో మాత్రం చాలా వరకు స్త్రీలు దాని తాలూకా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు.
1: అంటే ఈ మెనోపాజ్ స్థితి స్త్రీలో తప్పక ఏదో ఒక దశలో అది కలుగుతుంది, కానీ ప్రతి స్త్రీకి కూడా ఒకే రకంగా ఉంటుందా?
3: అది ప్రతి స్త్రీకి ఒకటేలాగా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. అది వాళ్ళ తాలూకా కాన్స్టిట్యూషన్ అన్నది ఉంటుంది. ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్కి డిఫరెంట్ డిఫరెంట్
1: వారి శారీరక
3: స్థితి, మానసిక స్థితి, నెక్స్ట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైమ్, వాళ్ళ ప్రెగ్నెన్సీ హిస్టరీ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట.
1: చాలా ఇన్సైట్ఫుల్గా చెప్పారు మేడం, బాగుంది. మరి ఈ మెనోపాజ్ మీద అవగాహన అనేది స్త్రీలకి ఏ వయసు నుంచి అవసరం అంటారు? అంటే సడన్గా ఈ మెనోపాజ్ వల్ల వచ్చే మార్పుల్ని ఎదుర్కోవడం వల్ల స్త్రీ తనకే ఎందుకు ఇలా జరుగుతుంది, తనకు ఒక్కదానికే జరుగుతుందా, లేకపోతే దీనికి పరిష్కారం అన్నది ఉందా అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఈ సడన్ మెనోపాజ్ వల్ల. అందువల్ల అసలు స్త్రీకి దీని గురించి ఈ అవగాహన అనేది ఏ వయసు నుంచి అవసరం అంటారు?
3: మెనోపాజ్ అనేది మార్పు మాత్రమే శరీరానికి సంబంధించింది. దానికోసం మనం ఒక డిజైనింగ్ అంటూ ఏమీ ఉండదు. కానీ ప్రతి ఒక్క స్త్రీ కూడా తన తాలూకా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వరకు కూడా సెల్ఫ్ కేర్ అన్నది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం, అలాగే కాల్షియం, ఐరన్, ఈ రెండు కూడా మెయింటైన్ చేసుకుంటూ తనకంటూ ఒక టైం అనేది కేటాయించుకోవాలి ప్రతి స్త్రీ. అంటే కుటుంబం కోసం కేటాయించవచ్చు, అట్ ది సేమ్ టైం తన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో ఒక స్త్రీ హెల్దీగా ఉంటే అందరూ కూడా హెల్దీగా ఉండడం అనేది కరెక్ట్ థింగ్ అన్నమాట. అందుకు వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ప్రోటీన్ నేను తీసుకుంటున్నానా, ఐరన్ కంటెంట్ వెళ్తోందా, కాల్షియం రిచ్ ఉందా లేదా, తను తీసుకుంటే కుటుంబం కూడా హెల్దీగానే ఉంటుంది కదా.
1: అంటే స్త్రీకి తన మీద తన శ్రద్ధ చూపిస్తే అది కుటుంబానికే స్ట్రెంత్ కింద మారుతుంది. ఆ విధంగా కూడా స్త్రీ భావించి తన మీద తను శ్రద్ధ తీసుకోవాలి. అంటే నా కుటుంబం బాగుండాలి అని, అంటే నేను కూడా బాగుండాలి అనే విధంగా తన మీద తను శ్రద్ధ తీసుకుంటే మెనోపాజ్ అనేది ఈజీగా

0: ఎక్కేయచ్చు అని చెప్తున్నారు. బాగుంది మేడం. మరి ఇప్పుడు మెనోపాజ్ దశలో ఇంకొంచెం డీపర్గా మనం వెళ్తే గనక, మెనోపాజ్లో వచ్చే హార్మోనల్ మార్పులు దాని ఫలితంగా శారీరక మానసిక తేడాల గురించి మాకు కూలంకుషంగా వివరించండి.
1: మెనోపాజ్లో మెయిన్గా రెండు హార్మోన్స్ తాలూకా డెఫిషియన్సీ ఇంక్రీజ్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్ అన్నది ప్రొడ్యూస్ అవ్వదో ఈస్ట్రోజన్ అన్నది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది బాడీలో, అప్పుడు ప్రొజెస్టెరాన్ లెవెల్స్ అన్నవి పెరిగిపోతాయి. ఈ రెండు హార్మోన్స్ ఎప్పుడు కూడా 15 డేస్కి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం, 15 డేస్కి ఈస్ట్రోజన్ తగ్గిపోవడం, ప్రొజెస్టెరాన్ నార్మల్గా రావడం, అప్పుడు మెన్సెస్ సైకిల్ అన్నది మెయింటైన్ అవుతుంది. మెనోపాజ్ అంటే ఈ మెన్సెస్ సైకిల్ అన్నది ఆగిపోతుంది. సో ఈ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే ప్రొజెస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట బాడీలో. ఇది అంత న్యాచురల్లే, ఇదేమీ అబ్నార్మల్ కాదు, దీనికోసం పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే యూజువల్గా మజిల్స్లో కానీ బాడీలో ఉండే మన కాల్షియం బ్యాలెన్స్ అంతటినీ కూడా బోన్స్లో కానీ కాల్షియం బ్యాలెన్స్ని తీసేసుకుంటుంది, అంటే కాల్షియంని డ్రైన్ అవుట్ చేసేస్తుంది అన్నమాట బాడీ నుంచి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హెయిర్ ఫాల్ రావడం, అలాగే మజిల్ పెయిన్స్ రావడం, ఫైబ్రోమయాలజీ అంటారన్నమాట. అంటే ప్రతి చిన్నది ఇంకా మనం స్ట్రెచ్ చేసినప్పటికీ పట్టేయడము, క్రాంప్స్ రావడము, నైట్ క్రాంప్స్, ఇవన్నీ కూడా మనము మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటాము ఇలాంటివన్నీ కూడా. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఈ కాల్షియం ఛానల్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా స్త్రీకి ఆ టైంలో చాలా నీరసంగా అనిపించడం అండ్ చాలా ఎక్కువ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, కొంతమందికి హాట్ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తాయి. సో ఇది ఏమంత భయపడాల్సిన పని అయితే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా కామన్గా వస్తుంది. ఇంకా దీంతో పాటు ఈ ఒబేసిటీ అన్నది కూడా ఈ టైంలోనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మజిల్లో కాల్షియం అన్నది టోన్ అవ్వకుండా ఉండిపోయిందో ఆటోమేటిక్గా వాటర్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఒళ్ళు నీరు పడుతోంది అని చెప్తారు చూసారా అది. సో ఇది చాలా కామన్నే, నీరు పట్టడం, బాడీ వెయిట్ అవ్వడం ఇవన్నీ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు నార్మల్ ఫిట్నెస్ ఉండి సడన్గా ఒళ్ళు వచ్చేసింది అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బయటకు వెళ్ళడానికి ఒక డిప్రెషన్ను, సైకలాజికల్గా బయటకు వెళ్ళాలి అంటే నేను లావుగా ఉన్నాను అన్న ఫీలింగ్తో వాళ్ళు వెళ్ళకుండా ఉంటారు. సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఏంటంటే బయట సొసైటీకి ఎక్స్పోజ్ అవ్వాలన్నా కూడా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. వెళ్ళాలి అంటే ఏంటి అనుకుంటారా అన్నట్టు. అలా కాకుండా దానికోసం మనం ఆ బాడీలో వెయిట్ గెయిన్ అవ్వకుండా వాటర్ అనేది మజిల్లో చేరకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా కొంతవరకు ఎక్సర్సైజెస్, మినిమం ఎక్సర్సైజ్, ఎంత ఇంట్లో పని చేసుకున్నా కూడా ఈ ఏజ్లో లేడీస్కి లోవర్ అబ్డోమెన్ పెరిగిపోవడం, అలాగే బటక్స్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఫేస్ చేసే ఇష్యూస్. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ ఎక్సర్సైజ్, స్ట్రెచెస్ కానీ లేదు అంటే యోగా, సూర్య నమస్కారాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే ఫిట్గా ఉండాలి అంటే ఇన్సైడ్ నుంచి మనము ఆ ఫిట్నెస్ని తీసుకొని రావాలన్నమాట.
0: సాధారణంగా స్త్రీలు ఎలా ఆలోచిస్తారంటే, మేడం ఇంట్లో పనంతా నేనే చేసుకుంటున్నాను, మొత్తం ఇంట్లో అందరికీ నేనే వండి పెడుతున్నాను, అన్ని పనులు అందరికీ చేసి పెడుతున్నాను, నాకు ఇదే ఎక్సర్సైజ్ ఎక్కువైపోయింది. నార్మల్గా చెప్పుకోవాలంటే వారికి అంత టైం కూడా ఉండట్లేదు, నాకు దీంతో సరిపోతుంది, కొద్దిగా రెస్ట్ మిగులుతుంది అంతే అనే విధంగా స్త్రీలు ఆలోచన ధోరణి కూడా ఉంటుంది. మరి వారి సంగతి మీరేం చెప్తారు?
1: పని అంటే ఇంట్లో పని అన్నది ఇదివరకు రోజుల్లో మీరు చాలా వరకు చూస్తే అన్నిటికీ కూడా మనము ఆన్ గ్రౌండ్ కింద కూర్చొని పనిచేయడము ఇవన్నీ చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఏంటంటే హైలీ సొఫిస్టికేటెడ్, ప్రతిదానికి కూడా మెషినరీ ఇన్స్ట్రుమెంట్స్ కిచెన్లో వాడడం ఇవన్నీ ఎక్కువైపోయి, ఈవెన్ దో మనం ఎంత పని చేసుకున్నా కూడా ఆ పని నుంచి మనకి ఏమంతా రిలాక్సేషన్ రాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఎక్సర్సైజ్లు ఇలాంటి చిన్న చిన్న స్ట్రెచెస్ చేస్తే బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి సెక్రెట్ అవుతాయి. అవి ఏవైతే సెక్రెట్ అవుతాయో వాటి నుంచి సైకలాజికల్గా బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది మనకి డెవలప్ అవుతుంది. సో ఇలాంటి ఇన్హిబిషన్స్ అంటే బయటకు వెళ్ళాలంటే మనకి ఒక ఫియర్ ఆఫ్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటివి ఏమీ రాకుండా హ్యాపీగా మనకి ఎంజాయ్ చేసేటట్టు ఆ హ్యాపీ హార్మోన్స్ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇంట్లో పని చేసినా కూడా స్పెషల్గా అబ్డోమెన్ అన్నది ఫ్యాట్ వస్తుంది కాబట్టి, అక్కడ మనకి ఫ్యాట్ అక్యుమిలేట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా స్మాల్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కొంచెం చేయాల్సి అవసరమైతే కంపల్సరీ ఉందన్నమాట.
0: బాగుంది మేడం. మరి మనది గ్రామీణ ప్రాంత మహిళల కార్యక్రమం, మరి గ్రామీణ ప్రాంత మహిళలు ఈ మెనోపాజ్లో వారి అభిప్రాయాలు ఎలా ఉంటాయంటారు, వారి అపోహలు ఎలా ఉంటాయంటారు, అవి దూరం చేయగలిగే

0: మీ సూచనలు ఏంటి?
1: యూజువల్గా గ్రామీణ ప్రాంతాల్లో మెనోపాజ్ అంటే భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలా అంటే, అయ్యో నాకు అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, లైఫ్ అయిపోయింది. అండ్ అదే కాకుండా ఇంకా వాళ్ళకి, నేను ఇంకా బయటకు వెళ్ళడం అవసరమా, నేను ఇంక ఇలాగే ఉండిపోవచ్చు, ఇలాంటి అపోహలు అన్నమాట. అంతేకాకుండా మధ్య మధ్యలో కొన్నిసార్లు వాళ్ళకి బ్లీడింగ్ కూడా అపేర్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలా కామన్ థింగ్స్. అంటే మెనోపాజ్ అన్నది అసలు అది పెద్ద ప్రధానమైన సమస్య కానే కాదు, అది చాలా న్యాచురల్ థింగ్. ఎలాగైతే మెన్సెస్ అపియర్ అయ్యిందో మెనోపాజ్ కూడా అలాగే తీసుకోవాలి. స్త్రీ ఏంటంటే ఫస్ట్ నుంచి తన అన్నిటినీ ఫేస్ చేయగలిగే శక్తి తనకు ఉంటుంది. సో ఇది తనకి చాలా చిన్న విషయం. కాకపోతే ఇలాంటి టైంలో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు అలోన్గా ఫీల్ అవుతూ ఉండిపోతూ ఉంటారో ఇంట్లో, అలాంటి వాళ్ళు సొసైటీలో యాడ్ అవ్వడం, అంటే ఏమైనా చిన్న చిన్నగా ఫంక్షన్స్ వాటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ తాలూకా ఏజ్ వాళ్ళకి కూడా

0: ఉంటుంది. సో ఇది చాలా కామన్ థింగ్స్. అంటే మెనోపాజ్ అన్నది అసలు అది పెద్ద ప్రధానమైన సమస్య కానే కాదు, అది చాలా న్యాచురల్ థింగ్. ఎలాగైతే మెన్సెస్ అపియర్ అయ్యిందో మెనోపాజ్ కూడా అలాగే తీసుకోవాలి. స్త్రీ ఏంటంటే ఫస్ట్ నుంచి తను అన్నిటినీ ఫేస్ చేయగలిగే శక్తి తనకు ఉంటుంది. సో ఇది తనకి చాలా చిన్న విషయం. కాకపోతే ఇలాంటి టైంలో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు అలోన్గా ఫీల్ అవుతూ ఉండిపోతూ ఉంటారో ఇంట్లో, అలాంటి వాళ్ళు సొసైటీలో యాడ్ అవ్వడం, అంటే ఏమైనా చిన్న చిన్నగా ఫంక్షన్స్ వాటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ తాలూకా ఏజ్ వాళ్ళకి కూడా ఇదే ఉందా లేదా ఇలాంటివి చెక్ చేసుకుని, ఓకే ఇది చాలా కామన్, ఇది నేను గురించి నేను పెద్దగా ఆలోచించక్కర్లేదు అన్న ఆలోచన తను డెవలప్ చేసుకుంటే ఎప్పుడైనా తనకి సేఫ్గా ఉంటుంది అన్నమాట. అలాంటి నాకు ఇదేం పెద్ద ఇష్యూ కాదు, నేను దేన్నైనా ఫేస్ చేయగలను అని తనకి తనే సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోగలుగుతుంది అన్నమాట. అంటే ఒక సైకలాజికల్ ఇష్యూ డెవలప్ అయ్యే ముందే ఇట్స్ ఏ ప్రివెన్షన్ అన్నమాట దానికి.
1: అలాగే మేడం, ఈ మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీకి కుటుంబ వాతావరణంలో సపోర్ట్ అని కానీ లేకపోతే స్నేహితులు బంధువర్గం అట్లా ఏ విధంగా వారికి సపోర్ట్ చేయాలి, అది అవసరం ఉందా అసలు?
0: డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు విమెన్ ఎప్పుడు కూడా ఇంట్లో పని చేసుకుంటూ తను అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది, కానీ తనకి ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ అనేది అంతగా ఉండదు. ఇలాంటప్పుడు నేనేం చెప్తానంటే, ఇది తనకి ఇష్యూ కాదని మనం ఎలా చెప్తామో ఇంట్లో ఉన్న పర్సన్స్ అందరికీ కూడా ఒకటే ఇష్యూ, ఇది తనకి చాలా కష్టం తను ఫాలో అవ్వడానికి. ఎందుకు అంటే ఈ మెనోపాజ్ టైంలో తనకి చాలా రకాల సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఫిజికల్ ఇష్యూస్ కానీ ఇది డెవలప్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి డెవలప్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ ఎవరైనా కూడా అందరూ కూడా తనకి సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఏం లేదు, చిన్నగా తనకి మోటివేషన్ బాగా చేసావో ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటే తనకి కూడా ఒక ప్రైజ్ ఫీల్ అవుతుంది, హ్యాపీనెస్ అనేది తనకి వస్తూ ఉంటుంది,
1: తనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది.
0: కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అని అంటే ఎవరైనా ఒక పొగట్ట, నువ్వు బాగా చేస్తావు, నువ్వు ఇప్పటివరకు చాలా బాగా చేసావు, ఇప్పుడు కూడా నువ్వు చేయగలవు, నీకేమైనా సపోర్ట్ కావాలి అంటే తన చేసే పనిలో తనకి కొంతవరకు హెల్ప్ చేయగలుగుతుండాలి. అలాంటి దానివల్ల హస్బెండ్ అండ్ వైఫ్కి బాండింగ్ పెరగడం, పిల్లలకి కూడా అసలు కష్టం ఏంటి, అమ్మ ఏంటుంది, ఎలా ఫీల్ అవుతుంది, తన సైకలాజికల్గా మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అంటే తను ఇప్పటివరకు చాలా బేర్ చేసింది. సో ఇలాంటివి చేయడం వల్ల తనకి కూడా ఒక హ్యాపీనెస్, ఓకే నా పిల్లలు నా కోసం ఆలోచిస్తున్నారు, నా భర్త నా కోసం ఆలోచిస్తున్నారు అన్న సైకలాజికల్ ఇష్యూతో తను హ్యాపీగా, అంటే హ్యాపీనెస్ అనమాట దానికి, తనకున్న ఆ స్ట్రెస్ అనేది పోతుంది అనమాట. ఆటోమేటిక్గా తనకి కూడా ఒక ఇంకా నేను చేయగలను, ఇంకా ఒక 10 ఏళ్ళ వరకు నాకేం ప్రాబ్లం లేదు అన్న ఫీలింగ్తో తను ఉండగలుగుతుంది.
1: డెఫినెట్గా మేడం, అంటే తను చేసిన చర్యలకు అన్నిటికీ ఒక ఫ్రూట్ అనేది ఏర్పడింది, తననే అది కేర్ చేసే దశకి వచ్చింది అనని స్త్రీ మరింత తన శక్తిని పుంజుకుని తను హ్యాపీగా అవుతుంది, కుటుంబాన్ని అంతటినీ కూడా చాలా చక్కగా హ్యాపీగా ఉంచగలుగుతుంది అని బాగుంది మేడం. మరి అలాగే ఇప్పుడు చెప్పాలంటే మెనోపాజ్ దశలో ఇప్పుడు ఈ హార్ట్ ఫ్లాషెస్ అన్నారు, ఈ బరువు పెరగడం అన్నారు, హెయిర్ లాస్ అన్నారు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని స్త్రీ ఒంటరితనానికి అలవాటు పడిపోయి ఒంటరిగా తనని తాను ఉంచుకుని కొన్ని మానసిక సమస్యలకి అనే వాటికి గురవుతూ ఉంటుంది. ఈ మానసిక సమస్య అనేది కూడా తనకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మీరు సైకాలజిస్ట్గా ఒక సైకాలజిస్ట్ పాత్ర ఎలా ఉంది, లేకపోతే ఒక కౌన్సిలర్ పాత్ర ఎలా ఉంటుంది, ఆ కౌన్సిలింగ్స్ తర్వాత స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది?
0: కౌన్సిలర్ అవసరం చాలా ఉంది ఇప్పుడు రోజుల్లో. ఒక నార్మల్ సిట్యుయేషన్ని మనం క్రాస్ చేయాలి అని అన్నా కూడా సైకలాజికల్గా వాళ్ళకి సపోర్ట్ అన్నది కంపల్సరీ అవసరం. అలాంటిది మెనోపాజ్ అన్న దాంట్లో చాలా రకాల స్ట్రెస్ డిజార్డర్స్ కానీ యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ తీసుకొని తనని డిప్రెషన్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట. అంటే నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ తనకి చాలా ఏర్పడుతుంది అనమాట. ఇలాంటప్పుడు తను ఏం చేయాలి అంటే ఒక కౌన్సిలర్ తాలూకా హెల్ప్తో తన తాలూకా టైంని మేనేజ్ చేసుకుంటూ తనకున్న హాబీస్ని డెవలప్ చేసుకో. చాలామందికి చాలా హాబీస్ ఉంటాయి, వాటి వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక పెయింటింగ్ కానీ కుట్లు అల్లికలు ఏదైనా ఒకటి తను చేసింది అంటే దానివల్ల తనకి కొంచెం వరకు మైండ్ఫుల్నెస్, అంటే తను ఎప్పుడు కూడా అదే ఆలోచనలో ఉండిపోయి ఆ డిప్రెషన్లో కృంగిపోయే లోపల తన మైండ్ని తన మట్టుగా తనే క్రియేటివ్గా తయారు చేసుకోవాలన్నమాట. అంటే మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఐసోలేటెడ్

0: సింపుల్గా ఉంటే చాలా రకరకాల థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ ఎప్పుడైతే కంట్రోల్ ఉండవో ఆటోమేటిక్గా డిప్రెషన్కి అన్నది లేడీస్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే ఆ డిప్రెషన్కి వెళ్తాయో అది మనకి చాలా పెద్ద పెద్ద డిసీజెస్కి టర్న్ చేస్తుంది అన్నమాట. యూజువల్గా స్ట్రెస్ నుంచి మనకి అందరికీ తెలిసిందే హెడ్ఏక్స్ అనేవి వస్తాయి. మెనోపాజ్లో యూజువల్గా వచ్చేవి స్ట్రెస్ హెడ్ఏక్స్ అన్నమాట. సో దీనికి ఏంటి అంటే ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి అంటే తను ఏమైనా బ్రీతింగ్ టెక్నిక్స్ లేకపోతే మెడిటేషను ప్రాణాయామాసు ఇవన్నీ చేస్తే తనకి కొంతవరకు ఈ టెన్షన్ హెడేక్స్ నుంచి రిలీఫ్ అన్నది వస్తుంది.
1: ఈ కౌన్సిలింగ్స్ గురించి మీరేం చెప్తారు మేడం?
0: కౌన్సిలింగ్ అనేది చాలా ఎక్కువ పోర్షన్ ప్లే చేస్తుంది. అంటే బాగా డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ దెర్ ఈజ్ అ రెగ్యులర్ సెషన్స్ అన్నవి తను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అంటే ఇంట్లో ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది.
1: అంటే ప్రాథమిక స్థితిని దాటిపోతే ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు మన కుటుంబ పరంగా కానీ స్నేహితులతో పంచుకుంటే కానీ ఏ విధంగానైనా వారికి వారు హెల్ప్ చేసుకున్న వారు అవుతారు, హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేసుకోవచ్చు
0: అంతే.
1: కానీ ఎప్పుడైతే ప్రాథమిక స్థితి ఈ మానసిక స్థితి దాటిందో అప్పుడు కౌన్సిలర్ పాత్ర తప్పకుండా కావాలంటారు.
0: చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది, అది చాలా సిట్టింగ్స్ కూడా పడతాయి. ఒక్కొక్కరి డిప్రెషన్ స్టేట్ బట్టి 8 to 10 కౌన్సిలింగ్స్ సిట్టింగ్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ఇదే టైంలో ఇంట్లో పర్సన్స్కి కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తన మానసిక స్థితిని అర్థం చేసుకొని ఇంట్లో మనుషులు తనకి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అందుకు వాళ్ళని కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమని చెప్తారన్నమాట.
1: మెనోపాజ్లో ఇప్పుడు మీరు చెప్పారు ఈ బరువు పెరగడం అని, స్కిన్ డ్రైనెస్, అలాగే హెయిర్ ఫాల్, ఇవన్నీ హార్మోన్లతో లింక్ అవుతాయి అంటారా? అసలు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా?
0: హార్మోన్స్ పాత్ర కొంతవరకు ఉండొచ్చు. ఇక్కడికి వచ్చినప్పటికీ సెల్ఫ్ కేర్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అంటే తన కోసం తను ఆలోచించుకునే టైం తగ్గిపోగానే స్కిన్ అండ్ హెయిర్ వీటి రెండింటికి కూడా కాల్షియం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇప్పుడు కాల్షియం అనేది ప్రొజెస్టెరాన్ ఇంక్రీజ్ చేసినప్పుడు కాల్షియం ఛానల్ డ్రైనింగ్ అనేది మనం ఆల్రెడీ ఇందాక చెప్పాము. సో దీంతో పాటు కొల్లాజెన్ లెవెల్స్ అన్నవి స్కిన్ కిందన ఉంటాయి, అది తగ్గిపోతుంది. ఎప్పుడైతే అది తగ్గిపోతుందో మొహం అంతా కూడా ఉబ్బిపోయినట్టు, లేదు అంటే కళ్ళ కింద నల్ల వలయాలు కానీ, లేదు అంటే ఉబ్బిపోయినట్టు కళ్ళు లిడ్స్ రెండు ఉబ్బిపోయినట్టు, అలాంటి ఛాన్సెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇవంతా కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుందన్నమాట. అంటే సెల్ఫ్గా మనం తీసుకునే ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ అన్నది తగ్గిపోతుంది. ఈ హెయిర్ ఫాల్ అన్నది లేకపోతే హెయిర్ లైన్ రిసీడింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. హెడ్ తాలూకా హెయిర్ లైన్ ప్రీవియస్గా ఉన్నట్టు ఉండదు, వాళ్ళకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మినిమం మైక్రోన్యూట్రియంట్స్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రోన్యూట్రియంట్స్లో మ్యాగ్నీషియం అని సెలీనియం అని రకరకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా హెయిర్కి సపోర్ట్ చేస్తాయి. అంటే ఆల్రెడీ బాడీలో వీక్నెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ అప్పుడు మనము ఇంటర్నల్గా ఐదర్ న్యూట్రిషన్ పరంగా కానీ, లేదు బాగా హెయిర్ ఫాల్ ఉంది అని అంటే ఏమైనా టాబ్లెట్స్ సప్లిమెంట్ టాబ్లెట్స్ అనేవి వాడడం వల్ల ఆ హెయిర్ ఫాల్ కానీ, లేదు ఈ కొల్లాజెన్ ఇంక్రీజ్ చేయడం అనేది కూడా చేసుకోవచ్చు.
1: మరి ఈ కీళ్ళ నొప్పులు అలాగా ఈ మెనోపాజ్ దశలో అన్నది సాధారణంగా స్త్రీలకి వస్తూ ఉంటాయి, మరి వాటికి మనం ఎలాంటివి వాడాలంటారు? ఇంకొకటి ఏంటంటే మేడం, బ్యాలెన్స్డ్ డైట్ అని అంటున్నారు కదా మన స్త్రీలకి, మీరు అంటే స్త్రీలో అని అంటే బాలికల దశ నుంచి కూడా మెనోపాజ్ దశ వరకు కూడా ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ అని అది కూడా ఒకసారి చెప్పండి.
0: మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ మినిమం లెవెల్స్లో మనం తీసుకోవాలి. వీటితో పాటు మైక్రోన్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి. ఆ మైక్రోన్యూట్రియంట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. దాంట్లో మనకి కాల్షియం కానీ సోడియం కానీ, అంటే మనం తీసుకునే నార్మల్ ఉప్పు కూడా ఇట్ మేక్స్ ఎ బిగ్ రోల్ ఇన్ అవర్ డైట్ అన్నమాట. అంటే ప్రతీది కూడా మనకి WHO రికగ్నైజ్డ్ థింగ్లో మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళినా ఏదైనా చేస్తే మనకి ఇంతగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోలేము. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ట్రా తినడం అనేది చాలా అలవాటు అవుతుంది. సో ఇలాంటి టైంలో ఈ మెనోపాజ్ టైంలో ఏమవుతుందంటే ఎక్స్ట్రా తినదంతా కూడా మనకి ఫ్యాట్ కింద డిపార్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఏ రోజైనా తినచ్చు, తినొద్దని నేను చెప్పను, తిన్నదాన్ని కూడా మనము దాన్ని ఖర్చు పెట్టాలన్నమాట. మనం ఆ రోజు ఎక్స్ట్రా ఒక 5 calories 8 calories తినేసాం ఎక్స్ట్రా, అంటే లెక్కేసుకొని తినడం అనేది ఎవరి వల్ల కాదు, కానీ తీసుకున్నది ఎక్కువ కాదనేది మన స్టమక్ అనేది చెప్తుంది. అంటే కడుపు నిండా తిన్నాము అని అంటే దానికి మన

0: ఎలాగైనా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ క్యాలరీస్ అన్ని బర్న్ చేయాలి.
1: ఓ, ఎక్కువగా మనం చూస్తే దశలో మహిళలకు స్లీప్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయండి. స్లీప్ డిజార్డర్స్కి ఉన్న ప్రధాన కారణాలేంటి, వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు?
0: మెనోపాజ్లో అలోన్గా ఫీల్ అవ్వడం అనేది మనం డిస్కస్ చేసాము. ఈ అలోన్గా ఫీల్ అవ్వడం అనేది బేసిక్ అన్నమాట. అంటే ఫస్ట్ స్టార్టింగే వాళ్ళకి ఒంటరిగా ఉండడం అలవాటు అవుతుంది. సో వాళ్ళు ప్రతి చిన్న దాన్ని కూడాను ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఎక్కువ స్ట్రెస్ కింద ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఇది చేయగలనా చేయలేనా, ఇవన్నీ కూడా. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి అవుతాయంటే మనకి మైండ్ లెవెల్లో 3 మైండ్స్ ఉంటాయి, సబ్కాన్షియస్, అన్కాన్షియస్ అండ్ మన ప్రజెంట్ మైండ్. సో ఈ మైండ్ లెవెల్లో మనకి ఎప్పుడైతే ఈ స్టేట్ ఉందో, ఈ అన్కాన్షియస్ సబ్కాన్షియస్లో కూడా, అంటే మనం నిద్రపోయినప్పుడు కూడా మనకి ఆ దిగులు అనేది ఉండిపోతుంది. మనం చేయలేము, మనకి ఎవరు లేరు, మనం ఒంటరిగా ఉన్నాము, ఆ ఫీలింగ్స్ అన్నవి తనకి ఆ నిద్ర టైంలో చాలా టైం వరకు తనకి నిద్ర పట్టదు అనమాట,
1: డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.
0: ఎస్, ఆ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల ఏమవుతుంది అంటే ఈ హాట్ ఫ్లెషెస్ అన్నవి బాడీలో వస్తాయి. ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా 6 గంటల నిద్ర అనేది చాలా కరెక్ట్ అయిన బేసిక్ స్కేల్
1: అవసరం.
0: బ్యాలెన్స్డ్ డైట్, వాటరు, నిద్ర, ఈ 3 కరెక్ట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ నిద్ర లేమన్నది పోతుంది అన్నది శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే మెడికల్గా కూడా ఇట్స్ ఏ ప్రూవ్డ్ థింగ్.
1: అయితే మేడం, బ్యాలెన్స్డ్ డైట్తో పాటు మీరు చెప్పినట్టు స్ట్రెచెస్సే అవ్వచ్చు, యోగాయే అవ్వచ్చు, బ్రీదింగ్ టెక్నిక్స్, మెడిటేషన్, ఇవి చేస్తూ వారి లైఫ్ స్టైల్లో వారు ప్రశాంతంగా, అంటే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ స్లీప్ డిజార్డర్స్ అనే వాటిని వీరు తీసేయచ్చు. బాగుంది మేడం. మరి మెనోపాజ్ దశలో స్త్రీలు చాలామంది వారి కాన్ఫిడెన్స్ తగ్గిపోవడానికి, ఇలాగే గ్రామీణ ప్రాంత స్త్రీలైతే కనుక మీరు చెప్పినట్టు ఇళ్ళకే పరిమితం అయిపోతారు, నేను వెళ్ళాలా ఇంకా అని అనుకుంటారు, వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి?
0: ఇప్పుడు కూడా మెనోపాజ్ టైంలో మనం చెప్పినట్టు అలోన్నెస్, ఈ ఒంటరితనం అనేది చాలా వరకు కూడా ఫ్యూచర్లో తనకి చాలా పెద్ద పెద్ద డిసీజులు వచ్చే ఛాన్సెస్కి కారణం అవుతుంది అనమాట. ఎందుకంటే సింపుల్ స్ట్రెస్ ఎలాగైతే హెడ్ఏక్కి కారణమైందో, ఆ స్ట్రెస్ అనేది నెక్స్ట్ స్టేజ్లో యాంగ్జైటీ డిజార్డర్స్కి కాజ్ చేస్తుంది. అదేంటి అంటే బయటికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఒక పాల్పిటేషన్ రావడం, అండ్ ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు థైరాయిడ్ లెవెల్స్ అన్నవి పెంచేయడము, లేదు అంటే థైరాయిడ్ లెవెల్స్లో అప్ అండ్ డౌన్ పెంచడము, ఇవన్నీ థింగ్స్ కూడా థైరాయిడ్కి వస్తాయి. డైట్ ప్రత్యేకంగా తీసుకుంటూ, మంచినీళ్ళు తీసుకుంటూ, చక్కగా ఏమైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, యోగా, మెడిటేషన్, చిన్నవి ఏదో ఒకటి, మైండ్ రిలాక్సేషన్ అండ్ మైండ్ ఫుల్నెస్, ఈ రెండూ కూడా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు.
1: బాగుంది మేడం. మరి మీరు బాలికల వయసు నుంచి కూడా మహిళలందరికీ కూడా ఇచ్చే సూచనలు ఏంటి?
0: బాలికలకు కూడా చెప్పాలి అంటే మెన్సెస్ అన్న కూడా ఏమి అంత పెద్ద ఇష్యూ కాదు, ఇది న్యాచురల్ ప్రొసీజర్. సో దీంట్లో పెయిన్స్ రావచ్చు, అన్నీ ఉంటాయి. సో వాటికి కూడా సేమ్ థింగ్ బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ మైండ్ఫుల్నెస్, ఈ 3 ఉంటే ఎవరికి కూడా, స్ట్రెస్ అన్నది మెయిన్ థింగ్ ఏదన్నా కూడా. ఇప్పుడు పిఎంఎస్ అనేది ఒక సిండ్రోమ్, అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. సో ఈ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఇప్పుడు యూజువల్గా ప్రతి ఒక్కరికి కూడా మెనార్కే, మెన్సెస్ అటైన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికే ఉంటుంది. అయితే పొట్టలో నొప్పి రావడం, లేకపోతే వాంతులు, వికారంగా ఉండడం, లేదు అంటే వాళ్ళు ఒక సైలెంట్గా వెళ్ళి పడుకుని పోతారు. సో దీనికి ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైం నుంచి అది బ్లీడింగ్ డిజార్డర్స్కి దారితీయడము, లేకపోతే వాళ్ళకి ఇర్రెగ్యులారిటీస్ రావడము, పీసీఓడీస్ రావడం, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నిటికీ కారణం ఓన్లీ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ని ఫస్ట్ రిమూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా హెల్దీ అండ్ ఫీమేల్ లైఫ్ అన్నది హ్యాపీగా అన్నది నడుస్తూ ఉంటుంది.
1: భవాని గారు, మీరు ఈరోజు చెప్పిన ప్రతి మాట, ప్రతి సూచన మన మహిళలకి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ధైర్యం ఇస్తుంది అనే అనుకుంటున్నాము. మెనోపాజ్ అన్నది ఎండింగ్ కాదు, ఒక న్యూ బిగినింగ్ అని చక్కగా వివరించారు. ఈ హార్మోన్ చేంజెస్ని భయంతో కాకుండా స్త్రీ జీవితంలో జరిగే ఒక సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీగా తీసుకుని ప్రతి మహిళ కూడా తనని తాను మళ్ళీ డిస్కవర్ చేసుకుంటూ ఆవిష్కరించుకుంటే కనుక మహిళలు చాలా శక్తివంతంగా తమని తాము సరిదిద్దుకుంటూ కుటుంబాన్ని కూడా హ్యాండిల్ చేయగలరు.
2: మెనోపాజ్ దశలో స్త్రీలలో మానసిక శారీరక మార్పులు, పరిష్కారాల గురించి సైకాలజిస్ట్ డాక్టర్ భవానీ అల్లంశెట్టి గారితో శ్రీమతి ఏ బృందకుమారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.

0: करने का निर्देश। बिहार, गुजरात और मध्य प्रदेश में 3 निर्वाचन क्षेत्रों में विधानसभा चुनाव के लिए मतदान जारी। महाराष्ट्र, तेलंगाना, विदर्भ और पश्चिमी मध्य प्रदेश में मूसलाधार बारिश का रेड अलर्ट। और भारत विश्व स्क्वाश जूनियर टीम चैंपियनशिप के सेमीफाइनल में पहुंचा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీ సెల్సియస్, కనిష్ట 27. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీ సెల్సియస్. అక్కడక్కడ తేలికపాటి జల్లులు, ఇంతకుమించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. శ్రోతలకు ఒక గమనిక.

0: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల్లో లంచం అడగడం, ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్టణానికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891 కోడ్ 2783322 నంబర్కి డైల్ చేసి, లేదా 9492783344 నంబర్కి కానీ. టోల్ ఫ్రీ నంబర్ 1800425001000 గుర్తుంచుకోండి. లంచం తీసుకోవడం, ఇవ్వడం రెండు నేరాలే. గమనిక సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, జానపద రంజని. పద్మవ్యూహం బుర్రకథ గానం, శ్రీ గొర్రెల రాము బృందం నిర్వహణలో.
1: వందనము వందనమమ్మా భారత మాత, వందనము వందనము వందనమమ్మా భారత మాత వందనము. మేమందరం ఒకటై అన్నదమ్ములుగా మెలిగడి భాగ్యము మాకెమ్ము. వందనము వందనమమ్మా భారత మాత వందనము. కులాల కోసం కుమ్ములాటలు, మత మౌఢ్యంతో పోరాటాలు, మత మౌఢ్యంతో పోరాటాలు. మా దేశంలో ఉండబోవని చాటి చెప్పిన శాంతి దూతవే హా.

0: ఆకాశవాణి శ్రోతలకు వందన మందారాలు అందజేసినటువంటి వారమై ఈనాడు మనం చెప్పేటటువంటి కథ వీరాభిమన్యు.
1: ఓహో,
0: వీరాభిమన్యు కథ మూలం ఏమిటయ్యా అంటే, పవిత్రమైనటువంటిది మన భారతదేశం.
1: అవునవును,
0: ప్రపంచానికే పూజా మందిరం మన భారతదేశం.
1: భారతదేశం
0: వేద భూమి, కర్మభూమి, ధర్మభూమి అయినటువంటి పవిత్ర భారతదేశాన్ని ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం ఎవరు పరిపాలించారయ్యా అనగా,
1: మా బామ్మర్దిమి తోడళ్ళును.
2: అలా కాదు నాయన, అతిమన అదే ఏశాన్ని అతి పూర్వకాలమున

0: నయన మహారాజు సంతతి వారే నయన ధృతరాష్ట్ర పాండురాజులయ్యా సోదర పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారికి నూరుగురు కుమారులు కలిగారు.
1: ఏమిటి ఒక్క మనిషికి నూరుగురు సంతానమా?
0: 100 మంది కొడుకులు.
1: ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అది లేదా?
0: అవేమి ఆ రోజుల్లో లేవు నాయన. ఆ రోజుల్లో అధిక సంతానం ఆనందం, ఈ రోజుల్లో పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం. అయితే ఆ రోజుల్లో కూడా పాండురాజు గారికి చక్కగా 5 పిల్లలే జన్మించారు. అదైనా కుంతి మాద్రి అనే 2 భార్యల వల్ల పాండవులు 5 జన్మించారు. అయితే అట్టి పాండవులలో ఉద్దండ పెన్నం ఎవరయ్యా? అట్టి పాండవ కుమారుల ఎందు ఘటికుడు పాండవ

0: అతని కన్ని విధంబులు అతగినది అతని ధర్మ పత్ని.
1: పత్ని ఏమిటండి, ఒరెత్తనలాగా పత్ని ఏమిటి నాకు అర్థం కాలేదు.
0: పత్ని అంటే విత్తనం కాదురా, పత్ని అంటే అతని అర్ధాంగి.
1: అర్ధాంగి
0: అర్ధాంగి అంటే భార్య.
1: భార్య అంటే
0: శ్రీమతి.
1: శ్రీమతి అంటే
0: ఇల్లాలు.
1: ఇల్లాలు అంటే
0: ఇంకా ఎన్ని చెప్పమంటారు?
1: అర్ధాంగి అట్లకర్రా ఇల్లాలు ఇసిన గారు అంటే ఎవడకు అర్థం అవుతుందండి.
0: మరి
1: పెళ్ళామని చెప్పదు కదా, అందరికి అర్థం అవుతుంది.
0: సరే నీకు అర్థమైంది కదా, అల్లరి చేయకుండా శ్రద్ధగా విను.
1: అలాగే
0: అతనికి అన్ని

0: భద్రార్జునులు అన్యోన్యంగా ఆదర్శంగా చక్కగా కలిసి మెలిసి కాపురం
1: చేస్తున్నాయన.
0: అయితే కొంతకాలానికి ఆ అమ్మ గర్భవతి అయిందని ఆయన. అయితే గర్భవతి అయినటువంటి సుభద్ర కోరుకొనగా పద్మవ్యూహ రహస్యాన్ని కథగా చెబుతున్నాడు అర్జునుడు. సుభద్ర నిద్రపోతూ ఉండగా గర్భస్థ శిశువు వింటూ ఉండగా తిరిగి రావడం చెప్పకుండా ఆపుచేసి అర్జునుడిని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కథ ఇలా
2: ఉండగా
0: ఆ సుభద్రమ్మకు నెలలు నిండగా ఆయమ్మ కలలు పండగా కోరినట్టు ఆయమ్మ

0: తండ్రి కుల కోటి బంధువుల
1: కనుల పండువాయే తందానా దేవానందనా. ఈ విధంగా పుట్టినటువంటి గారాల పట్టికి వీరాభిమన్యు పేరు పెట్టి అన్న ప్రాసన చేస్తున్న సమయంలో కత్తులు కటార్లు బాకులు బల్లాల మధ్య పిల్లవాడిని వదిలిపెట్టగా ఆ పిల్లవాడు ఏం తీశాడయ్యా?
2: ఏం తీశాడు? పరమాన్నం తీసుంటాడు.
0: అలా కాదు, అసరును కత్తిని అమ్మ భళాయి అత్తలు తండ్రికి తగుడని మామలు దక్కతో మురిసి మురిసి ముద్దాడారా ముద్దుకే ఎత్తుకు
1: ఈ విధంగా పాండవులు అన్యోన్యంగా చక్కగా ఆదర్శప్రాయంగా పరిపాలన చేస్తుంటే పాండవుల యొక్క అభివృద్ధిని చూసి వాడవలేనటువంటి దుర్యోధనుడు శకుని యొక్క సలహాను అనుసరించి మాయ జోదానికి ఆహ్వానించగా ధర్మరాజు గారు జోదంలో ఎంతవరకు
0: వెళ్ళిపోతున్నాడయ్యా? తన సర్వస్వము నుంచి పల్దెమయ్యో వల్చనతో ధర్మరాజును ఓడించే సుయో

ప్రధానంగా ధర్మరాజు గారు జోదంలో ఓడే రాజ్యమును ఓడే సోదరుల ఓడెను ద్రౌపదిని అయ్యయ్యో వీడి సుభద్రను ద్రౌపదితో

0: సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పాండవులు అరణ్యాల పాలైపోయారని
1: తెలియగానే
0: అంత సుభద్రాదేవి పుట్టినింటికి చేరుకుంది.
1: అవునవును,
0: తన భర్తని అరణ్యాల పాలు చేసినటువంటి దుర్మార్గులైనటువంటి కౌరవులకి తన కొడుకు ద్వారానే బుద్ధి చెప్పించాలని
1: చెప్పి
0: చిన్ననాటి నుంచి కూడా నీతి నియమాలతో వీర విద్యల్లో ఆరితే వీరునిగా తీర్చిదిద్దుతోంది.
2: తల్లి సారథ్యంలో చిన్నారయ్య అభిమన్యు కుమారుడు. అదిగో చిన్ననాడు వీళ్ళు
3: పెట్టారా,
2: చిన్నప్పుడు వీళ్ళకు పెట్టారా, ఇంగిలో పెట్టను కొట్టారా, వీటిలో చేపను అభిమన్యు కుమారుడు తల్లి ముందు పసిపిల్లడు రా, ఇల్లు పడితే పులి
3: పెళ్ళేరాద్యను
2: నేర్చినాడా, వేద విద్యను
3: నేర్చినాడా,
2: ఆది కావ్యాలు
3: చదివినాడా,
2: తండ్రినే
3: మరిపించినాడా,
2: తల్లినే మురిపించినాడా, బాలాభిమన్యుడు నెరబాలు నియమించి అందాలు చింది.

0: అయితే పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయింది. పుట్టినింటి వద్ద సుభద్ర శోకిస్తూ ఉండగా కృష్ణ పరమాత్ముడు సుభద్రమ్మ చెంతకు చేరి, అమ్మా బావా వాళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్నారు, విరాట్ రాజు కొలువులో ఉన్నారు, ఉత్తర గోగ్రహణంలో అభిమన్యుడు చేసినటువంటి ఉపకారానికి మెచ్చి
1: ఉత్తరను అభిమన్యుడికి ఇచ్చి వివాహం జరిపించారు ఘనంగా.
2: వివాహం అంటే పెళ్ళే కదా.
1: అవును,
2: పెళ్ళంటే ఏంటనుకున్నావు?
1: ఏమిటి,
2: కట్నం తీసుకుని అల్లుడికి హ్యాపీ, కట్నం ఇచ్చిన మాంగారికి బీపీ.
1: నువ్వు ఆగరా. అయితే రంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయింది.
2: అవునవును.
1: అయితే పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తదుపరి న్యాయంగా తమకు రావలసినటువంటి అర్ధరాజ్య భాగాన్ని పంచవలసిందిగా పంపినటువంటి ప్రభుత్వ పురోహిత రాయవారు సంజయ రాయవారు విఫలమయ్యారు. పోరు ప్రారంభమైంది.
2: అవునవును.
1: 10 రోజుల యుద్ధానంతరం భీష్ముడు అంపశయ మీద ఒరిగిపోయాడు.
2: అవునవును.
1: ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి ద్రోణాచార్యులు పద్మ వ్యూహాన్ని పన్నారనేటటువంటి వార్త.
0: అదిగో అభిమన్యుక వార్త వచ్చేరా, అభిమన్యుక వార్త వచ్చేరా, ధరణిపై అరిచే ఇతర చేరా, దంతవలతో భంకరించేరా.

0: pedra, sou tele sono, avião arrastemo.
1: Tele sono pedra na arma, tandana, tandana, devandana.
0: ఆ పద్మవ్యూహర హాస్యాన్ని నా తల్లి గర్భంలో ఉండగాని తెలుసుకున్నాను.
2: అని
0: ఎప్పుడైతే అభిమన్యుడు అంటూ ఉన్నాడు అంత ఆ మాటలు విన్నటువంటి భీమసేను నయన అభిమన్యు కుమారు కొడుకా నీ కావ్యం.

అయ్యా పెద్దన్నగారు ఆ పద్మ వ్యూహంలోనికి పోవటం మాత్రమే తెలుసునయ్యా, తిరిగొచ్చు

అంత భీమసేనుడు ఆయన అభిమన్యు ఉద్దండ పిండాలైనటువంటి మేము అందరం నీచంతను నీకెందుకురా భయం నాయన అభిమన్యు సూది మనంతటి చోటు చూపు.

0: భీమ సేనుని మాటలు విన్నటువంటి ధర్మరాజు కృష్ణార్జునుడు లేని సమయంలో అభిమన్యు కుమారుని రణరంగానికి పంపించడం ఇష్టం
1: లేదు.
0: ఆయన అభిమన్యు నీ తల్లి అనుమతి కూడా పొంది అప్పుడు రణరంగానికి వెళ్ళు అని ఎప్పుడైతే పలికాడు విడిచిన బాణంలా తల్లి వద్దకు వచ్చాడు వీరాభిమన్యుడు. అమ్మా, ఇంత కాలానికి నీ కన్న కుమారుడు అయినటువంటి అభిమన్యునికి తన రణరంగ నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటి చక్కని సదవకాశం
1: ఏర్పడి
0: పద్మ వ్యూహాన్ని నాశనం చేయడానికి వెడుతున్నాడు. దీవెనలిచ్చి పంపవమ్మాయి అనే ధీరత
1: బలికాడా.
0: వీరాభిమన్యుని వీరాలాపము విన్నటువంటి కన్న తల్లి సుభద్రమ్మ గుండెల్లో ఒక్కసారిగా 1000 అగ్ని పర్వతాలు బద్దలైపోయి, నాయన అభిమన్యు కుమారుడు నీవు పద్మ వ్యూహాన్ని భేదించడానికి వెడుతున్నావు, పాపాత్ములు వైరులు మరి నీ

అయితే నాయన వీరమాతంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ భార్య దీవెనలు కూడా పొంది వెళ్ళు నాయన అని చెప్పగా భార్య మేడలోకి వచ్చినటువంటి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించడానికి వెళుతున్నాను కనుక దీవెనడిచి పంపించమన్నాడు. అంత ఉత్తర భర్త మొలలో ఉన్నటువంటి పత్తల బిడి బాకును తీసి బొటన వేలుకు నాటును పెట్టి వీర రక్తాన్ని తన భర్త నుదుట తిలకంగా దిద్దినటువంటి ఆ యమ్మ ఉత్తర ధర్మ యుద్ధమునకే.

0: మరాత అటు రాసేనేమో ఆయమ్మ నోరు ఈ విధంగా భార్య దీవెనలు పొద్దునేటువంటి వీరాభిమన్యుడు పద్మవ్యూహ ముఖద్వారం వద్ద ఉన్నటువంటి గర్వాంతుడైనటువంటి సైంధవుని అడ్డు తొలగించాడు. కానీ ఈశ్వర వర ప్రభావం వల్ల వెంట వచ్చినటువంటి వీరులెవ్వరిని వ్యూహంలోనికి రానివ్వకుండా ఆపగలిగాడు దుర్మార్గుడు అయినటువంటి సైంధవుడు. ఒంటరిగా వ్యూహంలో ప్రవేశిస్తున్నటువంటి అభిమన్యుని చూచి ద్రోణాచార్యులు అంటున్నారు.
1: ఏమంటున్నారయ్యా?
0: అగరా అగరా బాలక అభిమన్యు కుమార బామల కౌగిలిక.

0: తండ్రి అభిమన్యు, నీవు ఇంటికి పోయి నీ తండ్రిని పంపమని ఎప్పుడైతే అన్నాడు అయ్యా గురుదేవ, మీరు ఏ విధంగా అయితే ప్రతిజ్ఞ చేశారో ఈ ప్రతిజ్ఞ మీ ప్రతిజ్ఞ నెరవేరకుండా దుర్యోధనుణ్ణి కాళ్ళు కట్టి నా పెద్ద తండ్రి కాళ్ళ మీద పరవాయడానికే వచ్చాను.
1: అవునవును,
0: నేను చిన్నవాడిని తలుస్తున్నారేమో చూడండి నా వీరత్వం అని చెప్పి
1: చెప్పి
2: బాలుడు కాను నీ పాలకే కాలుడనవర్షము ద్రోణునిపై జడివాన
0: ఈ విధంగా ఎప్పుడైతే ద్రోణాచార్యులు పరుగులు తీశారు విజృంభించినటువంటి వీరాభిమన్యుడు విడిచిన బాణల్లా నెరపుతేగల ఆకలిగొన్న
1: సింగంలా
0: కౌరవ వీరులందరినీ కూడా తరిమి తరిమి
1: నరుకుతున్నాడు.
0: అది చూశాడు దుర్మార్గుడైనటువంటి
1: దుశ్శాసనుడు చూశాడు
0: వీడంతా వీడి వీరత్వం ఎంత అని ఎప్పుడైతే విరుచుకుపడ్డాడు అంత వీరాభిమన్యు
2: ద్రోణాచార్యుడు మరో రథాన్ని అధిరోహిస్తుండగా తమ
1: సిద్ధితారసిన
2: కళ్ళని
1: కళ్ళని

మూర్చలుండి తేరుకున్నటువంటి దుశ్శాసనుడు రణరంగాల్లో అభిమన్యుడు కంట పడకుండా పారిపోయే దుశ్శాసనుడిని గమనించినటువంటి అభిమన్యుడు అగో అగరా దుశ్శాసన నిలు నిలుమో పరకు దుశ్శాసన.

0: సతి కోకలు వలచిన కుటిలాత్మ భారత వీర కుమార వీర భారతం పాపి చచ్చేదవలచు కన్నుల నిప్పులు కరవాలముతో కంఠమునే ఖండించగదు
1: హరి రామ రామ జయ రామో రామ రామ రఘు రామ
0: ఈ
2: విధంగా ఎప్పుడైతే నరకబోయేటటువంటి అభిమన్యుని చూసి నాయన నీ పెద్ద తల్లి ద్రౌపది కొప్పు పట్టుకుని ఈడ్చుకు వచ్చినటువంటి వీడి గుండెలు చీల్చి
3: చీల్చి
2: చుమ్మని ఎగజిమ్మేటటువంటి వేడి నెత్తులతో ప్రాణాలు తీస్తానని చెప్పి
3: చెప్పి
2: నీ పెద్ద తండ్రి గారు ప్రతిజ్ఞ చేశారు.
3: అవునవును
2: ఈ దుర్మార్గుని దుశ్శాసను నువ్వు సంహరించడానికి వీల్లేదు
3: వీల్లేదు
2: ఎప్పుడైతే అన్నాడు
3: అన్నాడు
2: అంత మన వీరాభిమన్యు
3: మళ్ళీ
0: దుర్మార్గుడు అయినటువంటి ఆ దుశ్శాసనం చూసి
2: ఒరి దుశ్శాసన
0: నీకు ప్రాణదానములు చేశాను మా

0: కర్ణుడు కళ్ళెర్రలు చేసి
1: అవునవునులా
0: అభిమన్యునిపై
1: విరుచుకుపడ్డాడు.
0: అంత వీర అభిమన్యుడు అంగరాజు
2: అంగరాజు
0: సౌభద్రుడు.

0: అంతటి వాడు కూడా కారికి బుద్ధి చెప్పక తప్పలేదు. వీర విహారం చేస్తున్నటువంటి వీరాభిమన్యుతో తలపడ్డాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు కూడా పలాయనం పట్టించాడు.
1: అవునవును.
0: ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి, ఆచార్య ఈ పిల్లవాడిని చంపేటటువంటి ఉపాయం చెప్పండి అని ఎప్పుడైతే చెప్పాడు ద్రోణాచార్యుల వారు వింటున్నారు. దుర్యోధన ఘన కవచ ధారణ అనేటటువంటి విద్య వీడికి తెలుసు. ఆ విద్య తెలిసినటువంటి వాడు చేతిలో ఆయుధం ఉండగా పరమేశ్వరుడు కూడా ఇతని మీద విజయం సాధించలేడు. కనుక మోకుమ్మడిగా అధర్మయుతంతో అతన్ని చంపితే వాడు చస్తాడు, లేకపోతే మనల్ని చంపుతాడు. మరొక మాట దుర్యోధన, రథంలో ఉన్నటువంటి అభిమన్యుని చేతిలో విల్లు విరవగలిగినటువంటి వాడు కర్ణుడు. అక్కడే ఆ కర్ణుని ప్రాధాయపడమని చెప్పగా కర్ణుడిని ఒప్పించి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో అధర్మ యుద్ధంతో అభిమన్యుని చుట్టుముట్టారు దుష్ట శత్రుష్టయం.
2: అభిమన్యుడు ఎలా విజృంభిస్తున్నాడు. చంద్రప్రసన్నుడు మండే సూర్యుడు వీరాభిమన్యుడే
3: రామదే రామో రామ రామ రఘురామ
2: దండిక వైరుల శరముల శరముల
3: ఖండించుతుండే రామ రామదే రామో రామ రామ రఘురామ
2: భజములు భుజములు భజములు నిజముగా
3: కొరిగిన

భేకర భయంకరుడైనటువంటి అభిమన్యుడు అనిలో ఎదుర్కొనుట సాధ్యమైనటువంటి అతిరథ మహారథులంతా ఒక్కమ్మడిగా అభిమన్యుని చుట్టుముట్టి అధర్మ యుద్ధంతో అభిమన్యుని మట్టు పెట్టడానికి సాధిస్తున్నారు కర్ణుడు.

శకునియు బహు శరములతో కొట్టా.

0: పతాకం అలంకరించారు.
1: అవునవును,
0: ధర్మమూర్తులు అయినటువంటి పాండవులకి రాజ్యం వచ్చింది, విజయం లభించింది.
1: అవునవును,
0: ధర్మరాజు రాజయ్యారు,
1: రాజయ్య
0: ధర్మరాజు, తర్వాత పరీక్షితుడు రాజయ్యారు, తర్వాత జనమేజయుడు, శతానీకుడు.
1: అవునవును,
0: ఇలా 29 పరిపాలించిన తదుపరి మయూర వంశస్థులు పరిపాలించారు.
1: అవునవును,
0: అందులో దిమానే ఆయన కట్టించినటువంటి పట్టణమే ఢిల్లీ.
1: ఢిల్లీ
0: నాటి హస్తినాపురమే నేటి ఢిల్లీ. ఢిల్లీ చల్లగా ఉండాలి అంటే పల్లెటూళ్ళు చల్లగా
1: ఉండాలి.
0: పల్లెటూళ్ళు చల్లగా ఉండాలంటే సమసమాజం రావాలంటే యువతరం పోటెత్తిన లాభాలా ముందుకు రావాలి.
1: అంతేగాని నోకలు చావలా జారిపోకూడదు.
0: సమాజంలో మారదనేది లేదు.
1: లేదు,
0: ఎంత రాక్షసమైన వృక్షమైనా రంపానికి రంపాలు లాంటి ఒకడు ముందంజ వేసి నడుం కట్టుకుని ముందుకు రావాలి. ఏ విధంగా?
1: ఏ విధంగా?
2: కట్టుకట్టు సమతల మంచి 10 కరిగించి.

0: తరిగి తజం తరిత
1: ఘోరమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో అనితర సాధ్యంగా వీరుడిని విజృంభించి అరివీరుల్ని సింహంలా విజృంభించి నరికి నరికి పోగులు పెట్టినటువంటి వీరాభిమన్యుడు, వీరాభిమన్యుని చరిత్ర మరిచిపోలేనటువంటి మాతృభక్తి పితృభక్తి దేశభక్తి కలిగినటువంటి వీరాభిమన్యు ఎనలేనటువంటి వీరత్వాన్ని చాటి చూపించి వీరుల్ని ఆశ్చర్యపరిచినటువంటి వీరాభిమన్యుడి చరిత్ర నాటికి నేటికి ఏనాటికి కూడా శ్లాఘింపదగినటువంటిది.
2: పద్మవ్యూహం శ్రీ గొర్రెల రాము బృందం బుర్రగధ గానం విన్నారు. వంతలు శ్రీ గొర్రెల శ్రీనివాసరావు, శ్రీ గొర్రెల పవన్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం, ఘంటసాల పి సుశీల గానం, వీరాభిమన్యు చిత్రం నుండి.

పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం మీరు ఇంతవరకు విన్నారు. అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:10. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 4:59:59. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉన్నాం. సరిగ్గా 2047 నాటికి మన భారతావని స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకోబోతోంది. ఆ వేళకు మన దేశం కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అన్ని రంగాల్లోనూ ప్రపంచానికే దిశానిర్దేశం చేసే వికసిత్ భారత్గా ఆవిర్భవించాలని ప్రతి ఒక్కరం కలలు కంటున్నాం. మరి కలలు కనకండి, ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండాలి అని మన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టే ఆ మహాయజ్ఞంలో ప్రధాన నిమిధులు ఎవరు అని అనుకుంటే నిస్సందేహంగా ఎవరిని చెప్పొచ్చు? నేటి యువత. ప్రపంచంలోనే

అత్యధిక యువజన జనాభా కలిగిన ఏకైక దేశం మన భారతదేశం. మరి ఈ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత పాత్ర ఏమిటి? నైపుణ్యాలు, స్టార్టప్లు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలు, ఇలా ఏ రంగంలో మన అడుగులు ఎలా పడాలో నేటి యువవాణిలో వివరంగా చర్చించుకుందాం. ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక పాట విందాం. గాయం చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు.

వికసిత్ భారత్ అంటే కేవలం భారీ భవనాలు, బుల్లెట్ రైళ్లు మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత లభించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగిపోవడం, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం మన ఇంటి గుమ్మంలో ఉండటం, వైద్య విద్యా రంగాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడం, సుస్థిర పర్యావరణాన్ని భావితరాలకు అందించడం. ఈ 5 లక్ష్యాల సాధనకు ప్రధాన పునాది మన డెమోగ్రాఫిక్ డివిడెండ్. అంటే మన దేశంలో 60% పైగా ఉన్న మన యువ జనాభా అన్నమాట. ఒకప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని కేవలం శ్రామిక శక్తిగా మాత్రమే చూసేవి, కానీ నేడు భారతీయ యువత ఆలోచన శక్తికి, ఐటీ నైపుణ్యాలకు ప్రపంచం మొత్తం జోహార్లు అర్పిస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు నేతృత్వం వహిస్తున్నది మన భారతీయ ప్రతిభే. మన మాతృభూమిని అభివృద్ధి పథంలో నిలబెట్టడానికి మన మేధస్సును, నైపుణ్యాలను ఇక్కడే వినియోగించాల్సిన చారిత్రక అవసరం నేడు ఏర్పడింది. 21వ శతాబ్దం నైపుణ్యాల శతాబ్దం. కేవలం చేతిలో ఉన్న డిగ్రీ పట్టాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. వికసిత్ భారత్ దిశగా పయనించాలంటే యువత ముందడుగు వేయాల్సిన ప్రాథమిక రంగాలు ఉన్నాయి. అవేంటంటే ఆవిష్కరణలు, ఉపాధి కల్పన. ఒకప్పుడు ఉద్యోగం సాధించడమే యువత ఏకైక లక్ష్యంగా ఉండేది, కానీ నేడు ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే భావన యువతలో బలపడుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మరొక పాట విందాం. ఖడ్గం చిత్రం నుండి కల్పన పడిన పాట.

యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత్ భారత్ 2047లో యువత పాత్ర గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మన యువతలో నడుస్తుంది స్టార్టప్ సంస్కృతి. అదేంటంటే, నేడు భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఈకో సిస్టమ్గా అవతరించింది. చిన్న చిన్న గదుల్లో మొదలైన ఆలోచనలు నేడు 100 కోట్ల విలువైన యూనికార్న్ సంస్థలుగా మారుతున్నాయి. ఏఐ, బ్లాక్ చైన్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ రంగాలలో మన యువ ఇంజనీర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇస్రో సాధించిన చంద్రయాన్ 3 విజయంలో సైతం అత్యధిక శాతం యువ శాస్త్రవేత్తల శ్రమే ఉందనేది మనం మర్చిపోలేం. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ విప్లవం అన్నమాట. కేవలం ఐటీ మాత్రమే కాదు, మన ప్రాచీన రంగానికి సాంకేతికతను జోడించి అగ్రిటెక్ స్టార్టప్ల ద్వారా వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మారుస్తున్నారు మన యువ పారిశ్రామికవేత్తలు. కాబట్టి మీ ఆలోచన చిన్నదైనా సరే దానికి సరైన నైపుణ్యం

తోడి చేసి సమాజంలో ఉన్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తే వ్యవసాయంలో ఆధునికత వస్తుంది. వికసిత్ భారత్ అంటే కేవలం పరిశ్రమలు, సాంకేతికత మాత్రమే కాదు, పచ్చని ప్రకృతితో వెలిసిల్లే పరిపూర్ణ భారతావని. నేడు భూగోళాన్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్య వాతావరణ మార్పులు. సుస్థిరమైన భవిష్యత్ కోసం పర్యావరణ అనుకూల జీవనశైలిని పాటించడంలో యువత ముందుండాలి. సౌరశక్తి, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో యువత భాగస్వామ్యం పెరగాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాల నిర్వహణ, మొక్కలు నాటడాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. చట్టాలను గౌరవించడం, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం, డిజిటల్ మోసాల పట్ల గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం, సమాజంలో లంచగొండితనానికి వ్యతిరేకంగా నిలబడటం, ఇవన్నీ వికసిత్ భారత్ వైపు పడే ముఖ్యమైన అడుగులు. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం పరిశుభ్రంగా పచ్చగా ఉన్నప్పుడే దేశం మొత్తం వికసితమవుతుంది. ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక పాట విందాం. ఠాగూర్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

వికసిత్ భారత్ స్వప్న సాకారంలో యువతకు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను, వేదికలను అందుబాటులోకి తెచ్చింది. వీటిపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. యువతలోని నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, సామాజిక సేవలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం మై భారత్ పోర్టల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. అలాగే యువతలో నైపుణ్యాలను పెంచడానికి వికేంద్రీకృత శిక్షణ కేంద్రాలను సబ్సిడీలతో కూడిన రుణాలు అందజేయడానికి మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా అందచేస్తుంది. సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునే యువతకు పూచీకత్తు లేని రుణాలను ప్రభుత్వం ముద్ర యోజన మరియు స్టార్టప్ ఇండియా అనే పేరుతో అందిస్తుంది. మరి మనకి ఇన్ని సదుపాయాలు అందిస్తుంది, మన వంతు కృషి కూడా మనం చేస్తూ ఉండాలి. కాలం అత్యంత వేగంగా పరిగెడుతుంది. ప్రతి నిమిషం ప్రతి ఆలోచన మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. చరిత్రలో ఏ దేశము సాధించిన విధంగా భారత్ నేడు ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని చాటుకుంటోంది. G20 ఆతిథ్యం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, ఒలింపిక్స్ నుంచి సరిహద్దుల భద్రత వరకు ప్రతి చోట మన యువత జెండా రెపరెపలాడుతుంది. కుల, మత, ప్రాంతీయ భేదాలను విస్మరించి ఐక్యతతో, అఖండమైన దేశభక్తితో వికసిత్ భారత్ 2047 ఆశయ సాధనకు పునరంకితమవుదాం. మరి వికసిత్ భారత్ 2047 ఆశయ సాధనకు ఏమి చేయాలో విన్నారు కదా? ఈ పాటతో యువవాణి యువజనుల కార్యక్రమం ముగిద్దాం. తమ్ముడు చిత్రం నుండి రమణ్ గోగులే బృందం పాడిన పాట.

0: barruanko nanta bentaka unte txalta.
1: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా బంగారు బుల్లోడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట

సంధ్యారాగాలు పాటలు వింటున్నారు. ఇందులో చివరిగా దళపతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరింతవరకు సంధ్యారాగాలు మధురమైన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు.

0: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్ భాషా, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు, ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు ఫీజు ₹500, దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళ మించకూడదు, ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ 1వ అంతస్తు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 4వ తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు, బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు, లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు బి రాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం చెదురుమదురుగా పడినట్లు నమోదైంది. గాల్లో తేమ 81%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం చెదురుమదురుగా పడినట్లు నమోదైంది. గాల్లో తేమ 76%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షం లేదా జల్లులు పడే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానం ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. అలాగే ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. సముద్రం అల్లుకల్లోలంగా ఉంటుంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. మావి చిగురు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. వార్తల వివరాలు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, కార్యక్రమ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే

0: ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి గ్రామ పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే 2.0 మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద 62,65,410 మంది చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, వివిధ వ్యాధులు, పోషకాహార లోపాలు, శారీరక మానసిక ఎదుగుదలలో ఆలస్యం సహా 38 రకాల ఆరోగ్య సమస్యలను ఈ పరీక్షల్లో గుర్తిస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలో సమస్యలు బయటపడిన చిన్నారులను సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా స్థాయి చిన్నారుల చికిత్స కేంద్రాలు, అవసరమైతే ఉన్నత వైద్య సంస్థలకు పంపి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. గ్రామంలో 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులను కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారని చెప్పారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారనుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉంటుందని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి 641 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ బ్యారేజ్ పూర్తయితే శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి నిరంతరాయంగా సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలమవుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామంలో మంత్రి ఈరోజు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా 2 రోజుల ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సూపర్ ఎల్నినో రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి పరిస్థితులపై రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించి సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుకు పవన్ కళ్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో ప్రభావంపై గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని, ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నీటి వృధాను అరికట్టే చర్యలు చేపట్టాలని, కాలువల్లో పూడిక తొలగింపు, నీటిగట్టుల లీకేజీల నివారణపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, దీంతో రాష్ట్రంలో బీసీలతో సహా వివిధ వర్గాల ప్రజలు నష్టపోతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గించారని అన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న 3 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కన్నా 50% తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు వరి పంట కాకుండా మినుములు వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. రైతులు పంట నష్టం బారిన పడకుండా బీమా చేయించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచిస్తూ,
1: సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే 50% వరకు మనం డెఫిసిట్ లో ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదే విధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా బ్లాక్ గ్రామ్, పల్స్,

0: ప్రాసెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి.
1: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 1st ప్రారంభం కావడానికి సర్వం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఎయిర్బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాట్ఐ రన్వేను సిద్ధం చేశారు. సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ను నిర్మించారు. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మించారు. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండగా రానున్న రోజుల్లో దీనిని 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం తీర ప్రాంత విశిష్టతను చాటేలా ఎగిరే చేప ఆకృతిలో ఉండటం విశేషం. 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణం చేసేలా ఎంటీసీ టవర్ను ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన కార్గో టెర్మినల్ ద్వారా వార్షికంగా 25,000 టన్నుల వస్తు రవాణా నిర్వహించే విధంగా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు కియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అంగన్వాడీ, ఆసుపత్రి భవనాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి, ఉపాధి లభిస్తుందన్నారు. అదే సమయంలో ఆయా పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతగా స్థానికంగా ఉన్న గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు అందజేస్తాయని తెలిపారు. పెనుకొండలో కియా పరిశ్రమ ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఏటా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 3,600 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. సంసది వందే మాతరం గీతాయ వైధానిక సంరక్షణ విధేయకః పారితం గతః. లోకసభాయాం కార్యాచరణం చ స్థగితం. ప్రశ్నపత్ర కదాచార నిరోధాయ సంశోధన విధేయక రాజ్యసభాయాం విచారాధీనః. ఢిల్లీ ఛాత్ర ప్రదర్శనె ద్రుత కార్యబలస్య ఆయుధవృత్తం సురక్షితం రక్షయితుం సర్వోచ్చ న్యాయాలయస్య ఆదేశః. మహారాష్ట్ర తెలంగాణ విదర్భ పశ్చిమ మధ్యప్రదేశ రాజ్యేషు అతి వృష్టిపరా రక్త సంచేతన ఉద్ఘోషిత ఋతు విజ్ఞాన విభాగేన. అపి చ గ్లాస్గో రాష్ట్రమండల క్రీడాసు భారతస్య కుంత ప్రక్షేపకాః నీరజ చోపడా, రోహిత యాదవః, యశ్వీర సింహశ్చ అంతిమ చరణే ప్రవిష్టవంతః. అథ వార్తాః విశదీకృత్య. సంసదా రాష్ట్రియ గౌరవ అపమాన నివారణ విధేయకః 26,2,000 పారితః. గృహరాజ్యమంత్రిణా నిత్యానంద రాయేణ సంశోధనార్థం అయం విధేయకః ఉపస్థాపితః. రాష్ట్రగీతాయ రాష్ట్రగానేన సమం వైధానిక సురక్షా ప్రదానం విధేయకస్యాస్య ముఖ్యోద్దేశ్యం వర్తతే. ఏతాదృశేషు అపరాధేషు త్రివర్షాత్మకః కారావాసః, ద్రవ్యదండః ఉత వా ఉభయమపి భవితుమర్హతః. ఉత్తరప్రదానకాలే గృహరాజ్యమంత్రి నిత్యానందరాయ ప్రావోచత్,

0: कर्तव्यमिति। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य मध्य महाराष्ट्र तेलंगाना विदर्भ पश्चिम मध्य प्रदेश राज्येषु अतिवृष्टेः संभावनां प्रकटय्य रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रख्यापिता। विभागेनानेन आगामी दिनद्वयाभ्यन्तरे अरुणाचल प्रदेशे केरल माहे क्षेत्रेषु राजस्थान राज्ये च मेघगर्जन विद्युत्पातं समेत्य अतिवृष्टेः पूर्वसूचना प्रकटीकृता। उत्तर पूर्व भारते अपि आगामीषु द्वित्रि दिनेषु तीव्र प्रभंजन सहित विद्युतपातेन सह प्रबल वृष्टिः सेत्स्यति इति विभागेन अनुमानितम्। अत्रांतरे राष्ट्रीय राजधान्यां नवदिल्ल्याम् अपि आगामीषु द्वित्रि दिनेषु मेघवर्षणस्य संभावना वर्तते। रक्षामंत्री राजनाथ सिंहः अद्य नवदिल्ल्यां IASV त्रिवेणी इत्याख्यस्य सर्व महिला नौकायान अभियान दलस्य सदस्याभिः सह संवादम् अकरोत्। तासां चाद्भुताम् उपलब्धिम् अदम्य संकल्पं च भूरिशः प्रशंसन्स। अवसरे अस्मिन् रक्षामंत्री अवदत् यत् तासां साफल्यपूर्णं सागर तरण अभियानं राष्ट्राय गौरवस्य विषयः वर्तते। श्री सिंहः प्रोदीरितवान् यत् दलस्य एषा अलौकिकी उपलब्धिः वर्तते।
1: आपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी कि हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती। आपने यह सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती।
0: पाकिस्तानाधिकृते जम्मू कश्मीरे सोमवासरे पाक सुरक्षा बलैः शान्तिपूर्ण प्रदर्शनकारिणां विरुद्ध्य नृशंस कार्याचरणं पश्चात् अद्य 40 जनानां निधनानन्तरम् अपि उग्र विरोध प्रदर्शनं निरन्तरं प्रवर्तते। JAAC इत्याख्याया संस्थया सम्बद्धाः सामाजिक माध्यम संकेताः आक्षेपम् अकुर्वन् यत् पाक सुरक्षा बलैः प्रदर्शनकारिणाम् उपरि घातक शस्त्राणि प्रयुक्तानि। JAAC संस्थया संयुक्त राष्ट्र संघाय अन्ताराष्ट्रिय मानवाधिकार संघटनेभ्यः च साग्रहम् आवेदितं यत् ते अस्मिन् विषये शीघ्रमेव हस्तक्षेपं कुर्युः। ग्लास्गो नगरे आयोजितासु राष्ट्रमण्डल क्रीडासु भारतस्य प्रसिद्धः कुन्त प्रक्षेपकः नीरज चोपड़ा स्वस्थानं सुरक्षितम् अकरोत् इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన బేటీ బచావో బేటీ పడావో గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఉంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఫిట్నెస్ మంత్రాలో ఆహారంలో సోడియం మోతాదు, సోడియం అంటే ఉప్పండి, గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వంటకంలో ఉప్పు తక్కువైతే రుచి ఉండదు, అదే ఉప్పు కొంచెం ఎక్కువైతే ఆ కూరనే ముట్టలేం. కానీ మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే తీసుకుంటున్న ఉప్పు మోతాదు మన ప్రాణాళికే ముప్పుగా మారుతుందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఒక మనిషి రోజువారీ జీవితంలో 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును మాత్రమే తీసుకోవాలి. కానీ నేటి ఆధునిక సమాజంలో సగటు మనిషి దాదాపు 9 నుండి 10 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల మన శరీరంలో రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి రక్తపోటు బారిన పడుతున్నాం. రక్తంలో సోడియం ఎక్కువైనప్పుడు శరీరం నీటిని నిల్వ ఉంచుకుంటుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంపు చేయడానికి సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది కాలక్రమేణా హైపర్ టెన్షన్కు పక్షవాతం లేదా గుండెపోటు ముప్పుకు దారితీస్తుంది. మనం ఇళ్లలో కూరల్లో వేసే ఉప్పే కాకుండా ప్యాకెట్లలో లభించే చిప్స్, ఫాస్ట్ ఫుడ్, నిల్వ ఉంచిన ఊరగాయలు, ఇన్స్టెంట్ నూడిల్స్లో సోడియం రూపంలో విపరీతమైన ఉప్పు దాగి ఉంటుంది. ఇవే మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్నాయి.

అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ఉప్పు విషయంలోనూ ఇదే సూత్రం మన ఆరోగ్యానికి రక్షా కవచం. నేటి నుండే ఉప్పు వాడకంలో తగిన జాగ్రత్తలు పాటిద్దాం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటూ సంపూర్ణ ఫిట్నెస్ను సొంతం చేసుకుందాం. ఇవండి ఫిట్నెస్ మంత్రాల్లో కొన్ని వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. కొత్త బంగారు లోకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మాట్లాడావో గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక కుటుంబానికి, సమాజానికి, దేశానికి అమ్మాయి ఒక అమూల్యమైన సంపద. ఆమెను కాపాడడం, చదివించడం, ఆమెకు సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం బాలికల జననాన్ని ప్రోత్సహించడం, లింగ వివక్షను నిర్మూలించడం, బాలికలకు నాణ్యమైన విద్య అందించడం, వారి సాధికారతకు మార్గం సుగమం చేయడం. ఒక అమ్మాయి చదువుకుంటే కేవలం ఆమె జీవితమే కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం అభివృద్ధి చెందుతుంది. విద్యతో ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటుంది. ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, నాయకత్వం వంటి అనేక రంగాల్లో తన ప్రతిభను చాటుకునే అవకాశం కల్పిస్తుంది. నేడు విజ్ఞానం, వైద్యం, అంతరిక్ష పరిశోధన, క్రీడలు, రక్షణ, పరిపాలన, వ్యాపారం వంటి ప్రతి రంగంలో భారత మహిళలు విశేష విజయాలు సాధిస్తున్నారు. వారి విజయాలు ప్రతి బాలికకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సమాన అవకాశాలు కల్పించాలి. పాఠశాలలు వారికి సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించాలి. బేటీ బచావో బేటీ పడావో కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన సామాజిక బాధ్యత. విన్నారు కదా, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. లీడర్ చిత్రం నుండి నరేష్ అయ్యర్, శ్వేత పండిట్ పాడిన పాట.

సాయం సమీరంలో తర్వాత అంశం ప్రేరణ. ప్రేరణ అంటే మనలో ఉత్సాహాన్ని నింపి లక్ష్యాన్ని చేరుకునేలా ముందుకు నడిపించే ఒక శక్తి. అలాంటి శక్తినిచ్చే ఒక కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమాజంలో డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో నిస్వార్థంగా ప్రాణాలను కాపాడుతూ పేద ప్రజల దేవుడుగా నిలిచే కొందరు వ్యక్తుల వార్తలు మన కంటి తడిపెట్టిస్తాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సుప్రా సన్యాల్ గారి స్ఫూర్తిదాయక కథ ఇది. ఆమె ఒక MBBS వైద్యురాలు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో భారీ వేతనాలతో పనిచేసే అవకాశం ఆమెకి వచ్చింది. కానీ ఆమె ఆ దారిని ఎంచుకోలేదు. సమాజంలో పూట గడవక, వైద్యం చేయించుకోలేక నానా అవస్థలు పడుతున్న నిరుపేదలను చూసి ఆమె చలించిపోయారు. తన జీవితాన్ని పేద ప్రజల ఆరోగ్య రక్షణకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక చిన్న గదిలో క్లినిక్ ప్రారంభించి రోగి రోగ నిర్ధారణ కోసం కేవలం 1 రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకోవడం ప్రారంభించారు. అంతేకాదు, చాలామంది పేద రోగులకు ఉచితంగా మందులు కూడా అందజేసేసేవారు. దినసరి కూలీలు, నిరుపేదలు ఆమె వద్దకు బారులు తీరేవారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆమె సేవలను కొనియాడారు. అలాంటి నిస్వార్థ సేవాభావం ఉన్న మనుషులు మనకి ఎంతో ఆదర్శం. డాక్టర్ సుప్రా సన్యాల్ లాంటి వ్యక్తులు మనకు ఒకటే నిరూపిస్తున్నారు. ధనం ముఖ్యం కాదు, తోటి మనుషుల పట్ల చూపించే ప్రేమ, మానవత్వమే మనిషిని శాశ్వతంగా నిలబెడుతుంది. ఈమె కథ వింటుంటే మనకి మదర్ థెరిస్సా గుర్తొస్తుంది కదా. మరి ఇందులో మరొక పాట విందాం. రాగం చిత్రం నుండి సుధా రఘునాథన్ కళ్యాణి మేనన్ పాడిన పాట.

సైన్స్ సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. మనిషిని గొప్పవాడిగా నిలబెట్టేది కేవలం విద్య, సంపద లేదా హోదా మాత్రమే కాదు. ఇతరులతో ఎలా మెలుగుతాడు, ఎలా మాట్లాడుతాడు, ఎలా కలిసిపోతాడు అనేది అతని నిజమైన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అలాంటి వ్యక్తిత్వ లక్షణాల్లో ఎంతో ముఖ్యమైనది కలివిడితనం. ఈరోజు వ్యక్తిత్వంలో కలివిడితనం అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉరుకులు పరుగులు జీవితంలో మనం అందరం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నాం. పక్క ఫ్లాట్లో ఎవరుంటున్నారో కూడా సరిగ్గా తెలియని పరిస్థితి. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మనం నలుగురితో కలిసిమెలిసి ఉన్నప్పుడు, అందరితో ఆప్యాయంగా పలకరించినప్పుడు కలిగే ఆనందమే వేరు. దీన్నే మనం కలివిడితనం లేదా సోషలైజింగ్ అంటాం. వ్యక్తిత్వ వికాసంలో ఈ గుణం చాలా కీలకం. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నవారు ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసిపోతారు. ఎదుటివారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం, చిన్న చిన్న పలకరింపులతో మనసులను గెలుచుకోవడం ఒక గొప్ప కళ. మనల్ని అందరూ ఇష్టపడాలన్నా, మన చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడాలన్నా మన ప్రవర్తనే ముఖ్యమైనది. చాలామంది బెంకంగా ఎవరితోనూ కలవకుండా ఉండటాన్ని గొప్పగా భావిస్తుంటారు. కానీ నిజమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఎప్పుడూ అందరినీ కలుపుకుని పోతారు. నలుగురితో కలిసి నడవడంలో ఉండే ఆనందం ఒంటరిగా ప్రయాణించడంలో ఉండదు. మన చుట్టూ ఉన్నవారితో కాస్త మాట్లాడుదాం, వారిని ఆప్యాయంగా పలకరిద్దాం. ఆ కలివిడితనమే మన వ్యక్తిత్వానికి అదనపు

తెచ్చిపెడుతుంది. విన్నారు కదా, ఇక నుండైనా అందరితో కలివిడిగా ఉండడం నేర్చుకుందాం. ఇప్పుడు మరొక పాట విందాం. ప్రేమికుడు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ పాడిన పాట.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయలు పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతుల గురించి పెద్దాపురం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, 8:15 ఈరోజు పార్లమెంటులో జరిగే కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, రాత్రి 10:00 ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం మువ్వన్నెల కేతనమై బృందగానం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వ్యాస మహర్షి విరచిత దుర్గాస్తవం, అనంతరం నాట్య కళాం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో మహమ్మద్ అబూబకర్ గారి ఖురాన్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో సస్యరక్షణ విధానాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమయాల్లో ముందుగా నేటి మాట శీర్షికన భారత స్వాతంత్ర సమరయోధుడు షహీద్ ఉద్యమ్ సింగ్, హిందీ తెలుగు భాషల సినిమా నేపథ్య గాయకుడు మహమ్మద్ రఫీ, సినీ నటులు అల్లు రామలింగయ్య గారుల వర్ధంతి సందర్భంగా వారి వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో హోమియో వైద్యంలో నూతన ఆవిష్కరణల గురించి డాక్టర్ ఎస్ మురళీకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ తేతల్ దిలీప్ కుమార్ రెడ్డి. తర్వాత గాంధీ గమనం, పుష్పాంజలి మొదలైన అంశాలు ఉంటాయి ఉదయ సమీరాలలో. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ భాగవతార్ గానం వింటారు. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భోగాపురం అంతర్జాతీయ విమాన

ఆశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి 11 గంటలకు మధురిమ, 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి, 12 గంటల 40 నిమిషాలకు హిందీ సినిమా పాటలు వింటారు. 1 గంట 33 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో నిజమైన స్నేహం జీవితానికి బలం అన్న అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గారుల సంభాషణ ప్రసారమవుతుంది. ఇక సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు యువవాణి, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు వింటారు. 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు, చదివిన వారు బి రాజు. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ కోర్మాపు గోవిందరావు డోలు లై విన్యాసం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్యం గురించి కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్యబాబు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో పుట్టగొడుగుల పెంపకం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8 గంటలకు తిరిగి రాత్రి 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక, 8 గంటల 15 నిమిషాలకు రేపు పార్లమెంటులో జరిగే కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, రాత్రి 10 గంటలకు రేపు పార్లమెంటులో జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. వార్తల్లోని వివరాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణా మాంఝీలు బస్తర్ చలాకీ ప్రతినిధులు పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన, రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్ట

0: చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: రాష్ట్ర గౌరవ కా విధేయక్ హై, యా కిసి రాజ్య కే ఖిలాఫ్ నహీ హై, కిసి వ్యక్తి యా కిసి భీ చార్ధారా కే ఖిలాఫ్ నహీ హై, ఔర్ జబ్ రాష్ట్ర గాన్ హో తో ఉస్కే సాథ్ సాథ్ రాష్ట్ర గీత్ కా భీ గాయన్ హో. అబ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కే లియే సంపూర్ణ వందే మాతరం చాహియే.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డిఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందేమాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్ 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
3: आपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
0: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 ఎంఎస్ఎంఈలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ధి, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. జావలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజ

0: పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: పల్లి సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా కూరగాయలు పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతుల గురించి పెద్దాపురం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారు అందించిన వివరాలు వింటారు.
1: ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే పండ్లు మరియు కూరగాయల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఉద్యాన పంటలు సుమారుగా 19 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పండ్ల తోటల విషయానికి వస్తే 8 లక్షల హెక్టార్లలో, అదేవిధంగా కూరగాయలు 2.5 లక్షల హెక్టార్లలో, సుగంధ ద్రవ్య పంటలు 3.5 లక్షల హెక్టార్లలో, అదేవిధంగా తోట పంటలు చూసినట్లయితే 3.5 లక్షల హెక్టార్లలో మరియు మిగిలిన ప్రాంతాలలో మనకి ఈ ఔషధ సుగంధ పంటలు, పూల తోటలు సాగులో ఉన్నాయి. ఉద్యాన పంటల్లో మనకి ప్రధానంగా మనము పంటలను గమనించినట్లయితే తోట పంటలు కొబ్బరి, తాటి, తమలపాకు, ఆయిల్ పాము మరియు వక్క తోటలను మనము పరిగణనలో తీసుకోవచ్చు. పండ్ల తోటలను చూసినట్లయితే మామిడి, జీడి మామిడి, బొప్పాయి, జామ, అరటి, బత్తాయి మరియు నిమ్మ తోటలు మనకి రాష్ట్రంలో ముఖ్యంగా సాగులో ఉన్నాయి. కూరగాయల విషయాన్ని చూసినట్లయితే మిరప, వంగ, టమాటో, బెండాతో పాటుగా పందిరి కూరగాయలు చాలా ప్రాంతాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా దుంప తోటలు చూసినట్లయితే మనకి ఈ కర్రపెండలము, కంద, చేమతో పాటుగా చిలకడ దుంపను కూడా రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అయితే ఏ రకమైనటువంటి ఉద్యాన పంటలైనా సరే రైతులు ఎదురు చూస్తున్నటువంటి సమస్యల్లో ఈ చీడిపీడలను నివారించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ చీడిపీడల నివారణ

రైతులు ఇటీవల కాలంలో చూసినట్లయితే ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు అధిక మోతాదుల్లో వాడటం వల్ల ఈ నిర్ణీత మోతాదుకు మించి పలుమార్లు కనుక ఈ పురుగు మందులు పిచికారీ చేయటం వల్ల ఈ ప్రకృతి కలుషితం అవటమే కాకుండా ఈ కూరగాయలు మరియు పండ్ల మీద మనకి ఈ పురుగు మందుల అవశేషాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మనకి మానవ యొక్క ఆరోగ్య ప్రభావం కూడా చాలా వరకు ఈ చెడు ప్రభావం అనేది చూడటం అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఇతర పద్ధతులను కనుక మనము అవలంబించినట్లయితే, పురుగు మందుల వాడకాన్ని చాలా వరకు కనుక రైతులు కనుక తగ్గించినట్లయితే, మనం నాణ్యమైన పండ్ల దిగుబడిని కానీ కూరగాయలను కానీ మనము పొందటానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు కనుక మనము చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగలసినటువంటిది జీవ నియంత్రణ పద్ధతులు. ఈ జీవ నియంత్రణ పద్ధతులను కనుక మనం గమనించినట్లయితే మనకి ప్రకృతిలో చాలా వరకు మనకి ఈ సహసిద్ధంగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ తర్వాత మిత్రపురుగులు కానీ ప్రకృతిలో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ మిత్రపురుగులను, సూక్ష్మజీవులను కనుక మనము పురుగు మందులకు బదులుగా గనక హానికరమైన పురుగులకు కనుక మనము వాడినట్లయితే చాలా వరకు పురుగులను అదుపులో ఉంచవచ్చు. ఈ సూక్ష్మజీవుల్లో రకాలు గనక చూసినట్లయితే ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకోదగ్గటువంటి సూక్ష్మజీవులు వైరస్. ఈ వైరస్లో మనకి ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. ఈ వైరస్ అనేది చాలా కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవి. ఈ వైరస్ అనేది ప్రత్యేకంగా మనకి ఈ పురుగుల మీద కనుక పిచికారీ చేసినట్లయితే ఈ వైరస్ ద్రావణం వెళ్ళి మనకి వైరస్ కణాలు పురుగుల్లోకి యొక్క శరీర భాగాల్లోకి చొచ్చుకొని పోయి పురుగులకి జబ్బు చేసి పురుగులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఈ రెండు రకాల్లో మనం చూసినట్లయితే మనకి ఎన్పీవీ వైరస్ అనేది ఒకటి ఉంది, బాక్యులో వైరస్ ఉన్నవి. ఈ ఎన్పీవీ వైరస్ అన్నది, బాక్యులో వైరస్ రెండూ కూడా మనకి ఈ ఉద్యాన పంటల్లో చూసినట్లయితే కొమ్మ మరియు కాయతులుచు పురుగుల మీద తర్వాత మనకి ముక్కు పురుగుల మీద బాగా పనిచేస్తాయి. అయితే మనకి ఈ బాక్యులో వైరస్ అన్నది కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు మరియు కొమ్ము పురుగు మీద కనుక ఈ వైరస్ ద్రావణాన్ని కనుక మనం తోటల్లో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం ఈ వైరస్ ద్రావణాన్ని పిచికారీ చేశామో ఈ వైరస్ ఆశించినటువంటి కొమ్ము పురుగు యొక్క పిల్ల దశలు ఈ వైరస్ ఆశించడం వల్ల చనిపోతాయి. ఇవి తోటల్లో కనుక చనిపోయిన పురుగులు ఉన్నట్లయితే దీని నుంచి మనకి ఈ ఆరోగ్యమైనటువంటి హానికరమైన పురుగులకు కూడా ఈ జబ్బు వ్యాపించి మనకి తోట అంతా కూడా ఈ పురుగులు ఆశించకుండా అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి శనగపచ్చ పురుగు, టమాటా తర్వాత మనకి ఈ బెండలో ఆశించినటువంటి ఈ శనగపచ్చ పురుగును కూడా మనకి ఎన్పీవీ అనేది కనుక ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా ఈ వైరస్ ద్రావణాలు మనము సాయంత్రం పూట కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులను చాలా వరకు అదుపులో ఉంచవచ్చు. తర్వాత మరొక సూక్ష్మజీవిని చూసినట్లయితే మనకి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కూడా మనకు కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవి అయినప్పటికీ కూడా ఈ బాసిల్లస్ థురింజెన్సిస్ అన్నది ప్రభుత్వం వారు ఆమోదించినటువంటి సూక్ష్మజీవి. ఈ బాసిల్లస్ థురింజెన్సిస్ గనక మనము ముఖ్యంగా మనకి మామిడిలో తర్వాత అదేవిధంగా కూరగాయల్లో గనక ఈ బీటీ ద్రావణాన్ని గనక పిచికారీ చేసుకున్నట్లయితే మన హానికరమైన పురుగులకి జబ్బు చేసి చంపేయటం వల్ల మనకి చాలా వరకు కూడా జబ్బు చేసి చనిపోయినటువంటి హానికర పురుగుల నుంచి ఈ బ్యాక్టీరియా మళ్ళీ ఏదైతే మనకి కొత్తగా మళ్ళీ పురుగులు వస్తున్నాయో వాటిని కూడా ఆశించడం వల్ల ఇది మనకి చాలా వరకు పురుగులను అదుపులో ఉంచడానికి మనకి పురుగు మందుగా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా మనకి బాసిల్లస్ థురింజెన్సిస్ అనేది మనకి ద్రవ రూపంలోను పొడి రూపంలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎకరానికి మనకి 400 మిల్లీలీటర్లు గనక లేదా 400 గ్రాములు అయితే నీళ్లలో కలుపుకొని గనక ఎకరంలో గనక మనం పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో గనక చల్లని సమయాల్లో గనక ఈ 2-3 దఫాలుగా 15 రోజుల వ్యవధిలో గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనము ఈ హానికరమైన పురుగులను అదుపులో ఉంచవచ్చు. తర్వాత మరొక మనము సూక్ష్మజీవులను చూసినట్లయితే వర్టిసిలియం లెకాని అని అంటాము, ఇది కూడా శిలీంద్రమే. ఈ వర్టిసిలియం లెకాని అనేది ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులకి ముఖ్యంగా ఏంటంటే ఈ పేనుబంక కూరగాయల్లో కానీ పండ్ల తోటల్లో కానీ ఆశించేటువంటి పేనుబంక కానీ తెల్లదోమ కానీ రసం పీల్చే పురుగులపై చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో కానీ సేంద్రీయ వ్యవసాయంలో కూడా మనము ఈ జీవ నియంత్రణ పద్ధతులు కనుక పాటించినట్లయితే చాలా వరకు రైతులకి పంట దిగుబడులు అనేవి నాణ్యమైన దిగుబడులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత మనకి ఇంకొక సూక్ష్మజీవి బవేరియా బాసియానా అంటాం. ఈ బవేరియా బాసియానా కూడా మనకి పంటలపై వచ్చేటువంటి ముఖ్యంగా ఈ గొంగుల పురుగులు, శనగపచ్చ పురుగు, తర్వాత మనకి లద్దె పురుగులు, కాయ తులిచే పురుగులు, కొమ్మ కాండం తులిచే పురుగులు, ఈ రకమైన పురుగులు మనకి కూరగాయల్లో ఆశిస్తాయి. అదేవిధంగా మామిడిలో కూడా మనకి ఈ రకమైన పురుగులు ఆశించినప్పుడు మనకి ఈ బవేరియా బాసియానా అన్నది కూడా మనం పిచికారీ చేయటం వల్ల ఈ పురుగులన్నిటికీ కూడా ఈ శిలీంద్రము పురుగు యొక్క శరీర భాగాల్లో చొచ్చుకుని పోయి పురుగులో శరీరం ఉన్నటువంటి తేమను ఉపయోగించుకొని శిలీంద్రంతో మొత్తం పురుగంతా కూడా కప్పబడిపోయి జబ్బు చేసి చనిపోతుంది. మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ మామిడిలో తేనె మంచు పురుగు అనేది మనకి బాగా ఎక్కువగా ఈ మామిడి సీజన్ మనకు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఈ డిసెంబర్ జనవరి కాలంలో అటువంటప్పుడు కనుక మనం ఈ శీతాకాలంలో కనుక ఈ మనకి ముఖ్యంగా ఈ బవేరియా బాసి అనే శిలీంద్రాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగును చాలా వరకు సమర్థవంతంగా నివారించవచ్చు. తర్వాత మరి యొక్క శిలీంద్రం చూసినట్లయితే మెటారైజియం ఎనెసోప్లి అని అంటాం. ఈ శిలీంద్రము కూడా మనకి ముఖ్యంగా కొబ్బరి తోటల్లోను తిలగడ దుంపల్లో అంటే ముఖ్యంగా ఇది భూమిలో

ఉండేటువంటి చెదల నివారణకు కానీ, భూమిలో ఉండి మనకి ఏదైతే దుంపతోటల్లో కానీ మనకి వేరుని వ్యవస్థని ఆశించేటటువంటి పురుగులు, హానికరమైన పురుగులకి ఈ మెటారైజియం ఎనసోప్లి అనేది శిలీంధ్రం చాలా వరకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ శిలీంధ్రాన్ని కూడా మనము మనకి పురుగుల కనుక ఉనికి ఉంటుందో ఆ ప్రాంతాల్లో గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే లేదా మనకి ఈ భూమి మీద జల్లుకున్నట్లయితే ఆ పురుగులను ఇది జబ్బు చేసి చనిపోయటం వల్ల చాలా వరకు ఈ పురుగులను మనము అదుపులో ఉంచవచ్చు. ఈ ఇసారియా ఫిమజోరోసియా అనేటటువంటి శిలీంధ్రం కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ కొబ్బరి తోటల్లోనూ, ఆయిల్ పాములోను, తర్వాత మనకి అరటి పంటల్లోను, తర్వాత మనకి సీతాఫలంలోను, ముఖ్యంగా ఈ రుగోజ్ తెల్లదోమ అనేది విస్తృతంగా బాగా వ్యాప్తి చెందటం వల్ల చాలా వరకు ఈ ఉద్యాన పంటలు, ముఖ్యంగా పండ్ల తోటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి నివారణకు ఏంటంటే ఈ రుగోజ్ తెల్లదోమ అనేది మనకి రసం పీల్చే పురుగు. ఇది కొబ్బరి ఆకుల యొక్క అడుగు భాగంలో కానీ తర్వాత అరటిలో కానీ అడుగు భాగంలో మనకి తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆశించేసి రసం పీల్చడం వల్ల, ఒక రకమైన మత్స్యతీగలు ఆశించడం వల్ల కిరణజన్య క్రియ అనేది తగ్గిపోవడంతో దిగుబడులు అనేవి చాలా వరకు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పురుగును నివారించడానికి మనకి ముఖ్యంగా ఐసీఆర్ సంస్థ అయినటువంటి బెంగళూరు వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ సూక్ష్మజీవి ఇసారియా ఫిమజోరోసియా, దీనిని గనక మనము లీటర్కి మనము 0.8 మిల్లీలీటర్ల నుంచి 0.6 మిల్లీలీటర్ల వరకు కూడా మనము నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రుగోజ్ తెల్లదోమను చాలా వరకు అదుపులో ఉంచవచ్చు. ఈ కొబ్బరిలో మనకి ఇంకా మనము వివిధ రకాలైనటువంటి పురుగులను చూసినట్లయితే మిత్ర పురుగులు కూడా దీంట్లో మనము చాలా వరకు వాడుకోవచ్చు. తర్వాత మనకి ఇంకొక రకమైనటువంటి శిలీంధ్రం చూసినట్లయితే పెసిలోమైసిస్ లిలాసిస్ అనేటువంటి శిలీంధ్రం కూడా ఉన్నది. ఇది ముఖ్యంగా మనకి ఈ పండ్ల తోటల్లో కానీ, ముఖ్యంగా ఈ సొలనేసీ కుటుంబానికి చెందినటువంటి కూరగాయల పంటలు అంటే వంగ, టమాటో, పచ్చిమిర్చి, తర్వాత మనకి ఈ టమాటాల్లో మనకి వేరు వ్యవస్థను ఆశించేటటువంటి నులుపురుగులు అనేవి చాలా వరకు ప్రమాదకరం. ఈ నులుపురుగులు అనేవి జామ తోటల్లో కూడా వేరు వ్యవస్థను ఆశించి వేరు మీద కాయలు మనకి నులుపురుగు ఆశించటం వల్ల వేరు వ్యవస్థలో మార్పులు జరిగి ఆ వేరు వ్యవస్థ కణితుల కణితుల కింద మనకు రావటం వల్ల వేరు వ్యవస్థ అంతా దెబ్బతినటం వల్ల మొక్క అంతా కూడా ఎండిపోవడంతో మనకి ఈ నులుపురుగుల వల్ల చాలా వరకు పంట దిగుబడి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నులుపురుగుల నివారణకు జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా మనము ఈ పెసిలోమైసిస్ లిలాసిస్ అనేటటువంటి ఈ శిలీంధ్రాలు అన్నింటినీ కూడా మనము వాడుకోవటం వల్ల మనము చాలా వరకు ఈ నులుపురుగుని యొక్క ఉధృతిని చాలా వరకు మనం అదుపులో ఉంచవచ్చు. ఈ పెసిలోమైసిస్ లిలాసిస్ అనే శిలీంధ్రము ముఖ్యంగా ఈ నులుపురుగు యొక్క గుడ్డు దశ నుంచి నులుపురుగుల యొక్క పిల్ల పురుగులను కూడా చాలా వరకు అదుపులో ఉంచుతుంది. ఈ శిలీంధ్రాలన్నీ కూడా మనం ఇప్పటిదాకా ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ శిలీంధ్రాలన్నీ కూడా బ్యాక్టీరియా కానివ్వండి, తర్వాత వర్టిసీలియం కానివ్వండి, మెటారైజియం కానివ్వండి, ఈ శిలీంధ్రాలన్నింటినీ కూడా భూమిలో వెదజల్లడం ద్వారా అంటే మనం పశువుల ఎరువుతో కానీ వర్మి కంపోస్ట్తో కానీ కలిపి గనక వేసుకోవచ్చు, డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు, పిచికారీ కూడా చేసుకోవచ్చు. అంటే మనం పిచికారీ చేసేటప్పుడు ఈ శిలీంధ్రాల్లో ఏదైనా శిలీంద్రాన్ని లీటర్కి మనము పొడి రూపంలో ఉన్నటువంటి వాటిని 8 గ్రాముల నుంచి 10 గ్రాముల దాకా మనము ఏ శిలీంద్రానైనా కూడా ఏదైతే మనకి హానికరమైన పురుగులు ఉన్నాయో ముఖ్యంగా మనము ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క సలహాలు తీసుకొని ముందుగా అది ఏ పురుగు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఆ పురుగుకు తగ్గటువంటి శిలీంద్రాన్ని, ఆ పురుగుకు తగ్గటువంటి బ్యాక్టీరియాని కానీ మనం గనక నిర్ణీత మోతాదుల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మోతాదుల్లో గనక పిచికారీ చేసుకోవచ్చు, లేకపోతే మనము పశువుల ఎరువులో గనక 100 కేజీల పశువుల ఎరువులో 2 కేజీల నుంచి 3 కేజీల దాకా ఈ శిలీంద్ర పొడిని కలుపుకొని చల్లని ప్రాంతంలో గనక వృద్ధి చేసుకొని దీన్ని మనము మొక్కల మొదలలో వేసుకొని లేదా పండ్ల తోటల్లో చెట్లు పాదుల్లో గనక వేసుకున్నట్లయితే చాలా వరకు మనము పురుగుల యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. తర్వాత మనకి మిత్ర పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ మిత్ర పురుగులు అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఈ మిత్ర పురుగుల్లో ముఖ్యంగా మనకి పరాన్న జీవులు, పరాన్న బుక్కులు ఈ 2 రకాలుగా ఉన్నాయి. మిత్ర పురుగులు కూడా కూరగాయల్లో కానీ లేదా పండ్ల తోటల్లో కానీ చూసినట్లయితే చాలా రకాలటువంటి మిత్ర పురుగులు చాలా మనకి గమనించవచ్చు. ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే ఈ పరాన్న జీవులను గనక గమనించినట్లయితే చిన్నపాటి పరిమాణంలో ఉన్నటువంటి కందిరీగలు హానికరమైన పురుగులు ఏవైతే మనకి పండ్ల తోటల్లో కానీ, కూరగాయల తోటల్లో కానీ, ముఖ్యంగా కాయతొలచు పురుగుల యొక్క ఈ గొంగళి పురుగుల గుడ్ల మీద గనక ఈ కందిరీగలు గుడ్లు పెట్టి వాటి యొక్క జీవనాన్ని ఈ హానికరమైన పురుగుల మీద జరుపుతూ ఉంటాయి. సో ఇటువంటి పరాన్న జీవులు ముఖ్యంగా ఈ ట్రైకోగ్రామ పరాన్న జీవులు కానీ ఇవి ట్రైకోకార్డ్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ట్రైకోకార్డ్స్ పొలంలో అమర్చుకోవటం వల్ల కూడా ఈ గుడ్డు పరాన్న జీవిని గనక మనం ఉంచినట్లయితే కనుక ఇవి పరాన్న జీవనం సాగించటం వల్ల ఈ గొంగళి పురుగులను చాలా వరకు మనం అదుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా కూరగాయల్లో వంగ కానీ, టమాటో కానీ, ఈ శనగపచ్చ పురుగులు కానీ, కొమ్మ మరియు కాయతొలచు పురుగులు కానీ, అదేవిధంగా మనకి పండ్ల తోటలటువంటి మామిడిలో కాయతొలచు పురుగులు కానీ, జామలో కాయతొలచు పురుగులు, సపోటా, పనస, ఈ అన్నింటిలో కూడా మనకి ఈ కాయతొలచు పురుగులు ట్రైకోకార్డ్స్ కానీ ట్రైకో పరాన్న జీవులు మనకి బాగా అందుబాటులో ఉన్నాయి. కొబ్బరిలో ముఖ్యంగా నల్లముట్టు పురుగు
అనేది చాలా ప్రమాదకరమైన పురుగు. దీని నివారణకు గునయోజస్ నెఫాంటిడిస్ అనే పరాణజీవి అందుబాటులో ఉంది. ఈ పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ బ్రాకాన్ పరాణజీవిని కానీ గునయోజస్ పరాణజీవులను కానీ చెట్టుకి మనము 20 మొత్ర పురుగులు చొప్పున గనక మనము

విసిరి చేసినట్లయితే ఈ నల్లముట్టు పురుగు ఎక్కడైతే ఉందో ఆ నల్లముట్టు పురుగుకి దగ్గరికి వెళ్ళి ఇది ప్రాణజీవనం చేయటం వల్ల నల్లముట్టు పురుగును చాలా వరకు మనం అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కొబ్బరిలో చూసినట్లయితే పామాయిల్లో కానీ తర్వాత అదేవిధంగా మనకి అరటిలో సీతాఫలంలో ఈ ఏదైతే మనకి సరిప్లాకార తెల్లదోమ నివారణకి ఎన్కార్సియా అనేటువంటి పరాన్నజీవి కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ ఎన్కార్సియా పరాన్నజీవి మనకి ఈ మిత్ర పురుగులను కూడా మనము ఉధృతిని బట్టి కనుక పరాన్నజీవులను విడుదల చేసినట్లయితే తొలి దశలో ఉన్నటువంటి పురుగుల్ని అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ అల్లిక రెక్కల పురుగులు మనకి అపర్టోక్రైసా అస్టూర్ అని అంటాము. ఈ అల్లిక రెక్కల పురుగులు కూడా ఈ రుగోస్ తెల్లదోమలను ఏవైతే తొలి దశల్లో ఉంటాయో ఆ పిల్ల పురుగులను ఈ అపర్టోక్రైసా అస్టూర్ యొక్క అల్లిక రెక్క పురుగుల యొక్క పిల్ల పురుగులు తినివేయటంతో మనకి ఈ రుగోస్ తెల్లదోమను మనం చాలా వరకు అదుపులో ఉంచవచ్చు. బొప్పాయిలో తర్వాత కర్రపెండలంలో ఈ పిండి నెల్లు ఆశించడం వల్ల ఆకుల మీద ఒక మసి తెగులు వ్యాపించి మనకి దిగుబడులు చాలా వరకు గణనీయంగా తగ్గాయి. ఈ పిండి నెల్లి నివారణకు గాను మనకి అందుబాటులో ఉన్నటువంటి సహసిద్ధంగా మనం గమనించినట్లయితే రైతులు ముఖ్యంగా పిండి నెల్లి ఆశించినప్పుడు పురుగు మందులు పిచికారీ చేయటం కన్నా కూడా ఈ జీవ నియంత్రణ పద్ధతులు ముఖ్యంగా ఏదైతే మనకి సహజ పరాన్నజీవి ఉందో అనేది పొలంలో గమనించుకున్నట్లయితే ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకపోయినా కూడా మనకి ఈ పిండి నెల్లి అనేది చాలా వరకు అదుపులో ఉంటుంది. సహజంగానే దాని యొక్క ఉధృతి క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. ఎటువంటి పురుగు మందులు పిచికారీ అవసరం ఉండదు. పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సహజసిద్ధంగా ఉన్నటువంటి పరాన్నజీవి కూడా చనిపోవడంతో పిండి నెల్లి యొక్క ఉధృతి తీవ్రం అవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ మిత్ర పురుగుల్లో మనకి పరాన్నజీవులు కాకుండా ఈ పరాన్న బుక్కులను గమనించినట్లయితే అంటే మనకి ఇవి అక్షంతర పురుగులు, పైరేట్ నల్లులు. ఇవి ఏం చేస్తాయంటే మనకి పచ్చిమిర్చిలో గనక తామర పురుగుని తర్వాత ఎర్ర నల్లి తర్వాత ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని డైరెక్ట్గా మనకి తినివేయటంతో చాలా వరకు పురుగులు మనం అదుపులో ఉంచవచ్చు. ఈ అక్షంతర పురుగులు అనేవి ఏంటంటే మనకి ఇవి వివిధ రంగుల్లో ఉండి ఈ పేనుబంక ముఖ్యంగా పేనుబంక తల్లి పురుగుల్ని పిల్ల పురుగుల్ని తినివేయటంతో ఈ అక్షంతర పురుగులు అనేది మనం పొలంలో గమనించినట్లయితే ఎటువంటి పురుగు మందులను పిచికారీ చేయరాదు. తూనీగలు, అదేవిధంగా మనకి సాలీళ్ళు, అల్లిక రెక్కల పురుగులు ఇవి పంట పొలాల్లో గమనించినట్లయితే మనకి ఈ సాలీళ్ళు కానీ తూనీగలు కానీ ఇవన్నీ కూడా ఈ రసం పీల్చే పురుగుల యొక్క తొలిదశ పురుగులు, చిన్నపిల్లల పురుగుల్ని అదేవిధంగా గొంగళ పురుగుల యొక్క గుడ్లను ఇవి మనకి తినివేయడంతో చాలా వరకు కూడా మనకి పురుగు మందుల పిచికారీ జోలికి వెళ్లకుండానే పురుగులను మనము అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనము గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం పురుగులను ఎలా అదుపులో ఉంచాలి అనేది మాట్లాడుకున్నాం. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకి పండ్ల తోటల్లోనూ తర్వాత మనకి కూరగాయల్లో కూడా నారుమళ్ళ దగ్గర నుంచి కూడా వివిధ రకాల తెగుళ్ళు అనేవి చాలా వరకు మనము చూస్తున్నట్టుంటాం. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకి ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఈ ట్రైకోడర్మా విరిడి తర్వాత సూడోమోనాస్ అనే శిలీంద్రం మనకి బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ ట్రైకోడర్మా శిలీంద్రం ఏంటంటే దీన్ని మనం 100 కేజీలు పశువుల ఎరువు తీసుకొని తర్వాత వేపపిండి ఒక 5 కేజీలు తీసుకొని 1 నుంచి 2 కేజీల దాకా ట్రైకోడర్మా విరిడి శిలీంద్రాన్ని గనక మనము కలిపి చల్లని ప్రదేశాల్లో నీడలో గనక దాన్ని వృద్ధిపరుచుకొని గనక పండ్ల తోటల్లో చెట్లకు మనము పాదుల్లో వేసుకోవచ్చు, కూరగాయల నార్మల్లో గనక వేసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు తెగులు కానీ తర్వాత పండ్ల తోటల్లో మనకి ఎండు తెగులు కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది కూడా మనకి ఈ పండ్ల తోటల్లో కానీ తర్వాత కూరగాయల్లో కానీ ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు వాటి గనక మనము పిచికారీ చేసినట్లయితే ఈ తెగుళ్ళు అనేవి అదుపులో ఉంటాయి. తర్వాత రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో అవలంబించినా కూడా పొలంలో ట్రైకోకార్డ్స్ పెట్టేటప్పుడు కూడా పురుగు యొక్క ఉనికిని గమనించుకొని పెట్టాలి. పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ట్రైకోకార్డ్స్ పెట్టినప్పుడు కానీ ఈ సూక్ష్మజీవుల మిశ్రమాలను కానీ మనం భూమిలో వేసినప్పుడు కానీ సూక్ష్మజీవుల యొక్క కల్చర్ కనుక మనం భూమిలో ఉంచినప్పుడు ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. అదేవిధంగా సూక్ష్మజీవులను కనుక భూమిలో వేసేటప్పుడు తగినంత తేమ ఉండే విధంగా కనుక వేసుకున్నట్లయితే ఈ సూక్ష్మజీవులు అనేది భూమిలో బాగా మనకి వృద్ధి చెందడం వల్ల ఆ తెగుళ్ళన్నీ కూడా మనకి అదుపులో ఉంటాయి. అదేవిధంగా పురుగులు కూడా ఈ ఏవైతే మనము గొంగళ పురుగులు అనుకుంటున్నామో ఈ గొంగళ పురుగులు అనేవి కూడా తర్వాత దశలకు చేరకుండా జబ్బు చేసి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవుల మిశ్రమాలను కొనుగోలు చేసేటప్పుడు వీటి యొక్క కాలపరిమితి గడువు కాలం చూసుకొని ముఖ్యంగా రైతులు గమనించి తీసుకోవాలి. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఏవైతే మనకి సూక్ష్మజీవుల మిశ్రమాలు అనేవి తర్వాత పరాన్నజీవులు అనేవి ICAR సంస్థ అనేటువంటి బెంగళూరు వాళ్ళు NBIR ఇన్స్టిట్యూట్లో కూడా మనకి అన్ని రకాల పరాన్నజీవులు, అన్ని రకాల ఈ సూక్ష్మజీవుల మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి డాక్టర్ YSR హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెంలో కూడా మనకి వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో మనకి ఈ ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, అదేవిధంగా అంబాజీపేటలో మనకి ఏవైతే జీవశిలీంద్రాలు ట్రైకోడర్మా విరిడే తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో పాటుగా మనకి అన్ని రకాల పరాన్నజీవులు అంటే మన కొబ్బరిలో ఆశించేటటువంటి నల్లముట్టు పురుగు కానీ ఈ రుగో స్థలదోమ యొక్క అటువంటి పరాన్న బుక్కులు కానీ మనకి అక్కడ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి NIPHM

0: హైదరాబాద్ వాళ్ళ దగ్గర కూడా మనకి ఈ సూక్ష్మజీవుల యొక్క కల్చర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ మనకి కర్ణాటకలో అటువంటి రాయచూరులో కూడా మనకి ఈ బవేరియా కానీ మెటారైజం కానీ ఈ కల్చర్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి జీవ నియంత్రణ పద్ధతులన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా, యూనివర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా ఈ విషయ సేకరణ చేసుకుని వీటిని తగిన కాలంలో కనుక మనం వాడినట్లయితే మనకి మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు పొందడంతో పాటుగా పర్యావరణం కూడా కాలుష్యరహితం అయ్యి నాణ్యమైనటువంటి మనము పంటలు దిగుబడి సాధించవచ్చు. తద్వారా మనకి ఆరోగ్యం కూడా మనము పొందటానికి అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు కూరగాయలు పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతుల గురించి పెద్దాపురం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర గురించి కొన్ని వివరాలు వింటారు. వివరాలు అందించిన వారు శ్రీమతి ఏ బృందాకుమారి.
1: రైతు సోదరి సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మనకి అందించిన వివరాలు అంశం ఏంటంటే, చిరుధాన్యాలు మన ఆరోగ్యం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి వర్షాధారంగా సాగుతున్న పంటల్లో ప్రధానంగా ఈ చిరుధాన్యాలు చాలా ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. అది ఏంటి అంటే, సమాజంలో ఆరోగ్యం మీద శ్రద్ధ బాగా పెరిగింది. మన పూర్వీకులు ఏం తిని వారు అంత స్ట్రెందీగా అంత బలంగా ఉన్నారు, ఎక్కువ కాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వారు సర్వైవ్ అయ్యారు, మరి అది ఎలాగ జరిగింది అనేది మనం ఆలోచించి పరిశోధనలు చేసిన తర్వాత, వారు వాడిన చిరుధాన్యాల పంటలు ఇంకా పొట్టు తీయని విత్తనాలను ఎక్కువగా ఆహార పదార్థాలుగా వాళ్ళు కన్స్యూమ్ చేయడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి సమతల ఆహారం అనేది తీసుకోవాలి అనేది ముఖ్యంగా తెలుసుకున్నాం అన్నమాట. మరి వీటి ఉపయోగాలు ఏంటి అనేది మరి ఒక్కసారి మళ్ళీ చూస్తే, ఈ చిరుధాన్యాలకి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నీరు అవసరం లేదు, అంటే నీటి సమస్య ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువ నీటితోనే చక్కగా పండుతాయి. అన్ని రకాల చిరుధాన్యాలకి కూడా 300 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. చిరుధాన్యాల పంటల్ని అన్ని రకాల నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. మరి తేలికపాటి నేలల నుండి బరువైన నేలల్లో, అలాగే సారవంతమైన నేలల్లో కూడా, తక్కువ సారవంతం గల నేలల్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. చిరుధాన్యాలు C4 రకానికి చెందిన మొక్కలు కనుక ఇవి తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ దిగుబడిని ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అధిక నీటి వినియోగం కలిగి ఉన్న వరి పంటని అధికంగా సాగు చేయడం వల్ల వాతావరణంలో హరిత గృహ వాయువులు అయినటువంటి మీథేన్ వాయువు అధికంగా ఉద్గారిస్తాయి. భూతాపం పెరిగి వాతావరణంలో మార్పులు అనేవి వస్తాయి. అందువల్ల ఈ చిరుధాన్యాలు వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయడం వల్ల ఈ హరిత గృహ వాయువులు ఉద్గారం కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పుకుపోతే, ఇంకా చిరుధాన్యాలు మనం పండించడం వల్ల భూమికి కూడా చాలా రకాల ఉపయోగాలున్నాయి. కొర్రలతో విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది, మరి కొర్ర బియ్యం అనేది మనం అందరం కూడా కొనుక్కుంటూనే ఉన్నాం, మార్కెట్లో అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల్లో మొట్టమొదటిగా కొర్ర పులిహార ఎలా చేసుకోవాలో చూస్తే, కొర్ర బియ్యం 1 కప్పు, నీరు 2 కప్పులు, అంటే ఎసరు కోసం

0: నిమ్మరసం మనకి తగినంత, నూనె కూడా మనం ఎంత వేసుకోవాలో అంత, ఉప్పు కూడా తగినంత. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు ఇవన్నీ కూడా తాలింపు చేసుకోవడానికి ఉంచుకోవాలి. ఇక తయారు చేసే విధానంలో కొర్ర బియ్యంలో ఎసురు పోసి కుక్కర్లో అన్నంలాగా వండుకోవాలి. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు నూనెలో వేసి తాలింపు వేసుకోవాలి. నిమ్మరసం, ఉప్పు ఉడకబెట్టిన అన్నానికి కలుపుకుని తాలింపులో వేసి పులిహోరలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే గనక కొర్ర పులిహోర ఆరోగ్యానికి మంచిది, ఇంకా మనకి రుచికరంగా కూడా ఉంటుంది. కొర్ర ఇడ్లీలు, కొర్ర బియ్యం 3 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, మెంతులు కూడా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత ఉంచుకోవాలి. మరి తయారు చేసే విధానం చూస్తే కొర్ర ఇడ్లీలు కొర్ర బియ్యం మినప్పప్పుని వేరువేరుగా 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. మెంతులు చేర్చి వాటిని విడివిడిగా రుబ్బుకోవాలి. వీటికి మనకు తగినంత ఉప్పు చేర్చి రెండింటిని కూడా ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. 6 నుంచి 8 గంటల పాటు పులియబెట్టిన తర్వాత ఇడ్లీగా వేసుకోవాలి. ఈ విధంగా కొర్ర ఇడ్లీలు కూడా చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చిరుధాన్యాలతో వివిధ రకాలైన వంటకాలను చేసుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యం, ఇంకా పంట విషయానికి వస్తే కూడా ఎక్కువ నీటి ఆధారిత పంటలు కాదు కాబట్టి రైతులు కూడా సానుకూలంగా సాగు చేసుకుంటారు.
1: మీరు ఇంతవరకు పోషక లోప నివారణలో చిరుధాన్యాల పాత్ర గురించి కొన్ని వివరాలు విన్నారు. వివరాలు అందించిన వారు ఏ బృందా కుమారి. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుండి.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వికసిత్ భారత్.
3: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్శిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి జన్శిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం సార్.
3: సార్, ముందుగా ఈ జన్శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
4: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీస్, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జనశిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 JSSL దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తుంది. ముఖ్య ఉద్దేశం తీసుకు

0: ఏమిటంటే, కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు తట్టుకొని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
1: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జనశిక్షణ సంస్థ పాత్ర ఏంటి?
0: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జనశిక్షణ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జనశిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జనశిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాల

0: జన్శిక్షణ్ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెలా ప్రోగ్రాం. దీనిలో జన్శిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జన్శిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ళు వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైన తేడాన్ని గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు కాన్సన్ట్రేషన్ ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జన్శిక్షణ సంస్థల ద్వారా మనం అందిస్తున్నాం సార్.
1: సరే, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
0: సార్, మనము జేఎస్ఎస్ తరపున రెండు రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జన్శిక్షణ్ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
1: సరే, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు? ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
0: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్కి సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకు సంబంధించి కొంత కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ళలోపు ఉండాలి అన్నారు. దీంతోపాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
0: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే, ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులే.
1: సరే, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనుకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డిఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని, అలాగే ఎన్జిఓల్ని, అలాగే మీలాంటి మీడియాని, దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా

0: కోసం సార్, మరి మహిళల నైపుణ్య అభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఏంటి?
1: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్న అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
0: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
1: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30-40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికేట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతోపాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకునేటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ను కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
0: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
1: సార్, ప్రతి జన్ శిక్షణ సంస్థలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ని ఉంచాము. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని వాళ్ళు అందిస్తారు. దీంతోపాటు మనము వివిధ బ్యాంకుల్ని అలాగే వివిధ ప్రభుత్వ స్కీములను కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
0: సార్, మరి ఈ జేఎస్ఎస్లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో కానీ ఈ ప్రైవేట్ సంస్థలతో కానీ మీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
1: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు, నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని, ఆ కంపెనీ యజమానుల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
0: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
1: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజ్ అన్నది ఆల్మోస్ట్ చాలామందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భం

0: లో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అలా మొదలైంది చిత్రం నుండి కళ్యాణ్ మాలిక్ నిత్యమేనన్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా సమృద్ధిగా అభివృద్ధి చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష జరిపారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారు. అదేవిధంగా నావికులకు, వారి కుటుంబాలకు సకాలంలో సమాచారం, అత్యవసర సహాయం, కౌన్సిలింగ్ అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రబీ సీజన్కు కావలసిన ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎరువుల సరఫరాకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రధానమంత్రి సూచించారు. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంటు ఈరోజు ఆమోదించింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. బిల్లుపై జరిగిన చర్చలో నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఈ బిల్లు కేవలం ఒక చట్టసభ సవరణ మాత్రమే కాదని, ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, జాతీయ అస్తిత్వానికి, దేశ స్వాతంత్ర్య సంగ్రామ ఆదర్శాలకు ప్రతీక అన్నారు. వందేమాతరం గేయం దేశ స్వాతంత్ర్య సమరయోధులకు నిరంతర ప్రేరణగా నిలిచిందన్నారు. అంతకుముందు చర్చలో పాల్గొన్న డిఎంకే పార్టీ ఎంపీ కె కనిమొళి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఈ బిల్లు దేశ ప్రజలను విడదీస్తుందన్నారు. బిల్లుకు మద్దతు తెలుపుతూ బీజేపీకి చెందిన సంబిత్ పాత్ర మాట్లాడుతూ, ఈ చట్టం అత్యంత కీలకమైనదన్నారు. జాతీయ గేయం వందేమాతరం

0: 150 ఏళ్ల సందర్భంగా గతేడాది నవంబర్ నుండి కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా జాతీయ స్థాయి వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ బిల్లు ఉదాహరణ అని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత 2 నెలల్లోపు విచారణను, 3 నెలల్లోపు విచారణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. పేపర్ లీకేజీలు చాలా తీవ్రమైన సమస్య అని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో, అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్రంలోని మునుపటి ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ బిల్లుపై చర్చ కోసం 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తెలిపారు. విపక్ష పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చర్చను ప్రారంభిస్తూ, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపైన మార్పులు మాత్రమే చేసిందని, ప్రతిపాదిత సవరణలు పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేయమన్నారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషులుగా తేలిన నేరస్తుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా పలు కీలక నిబంధనలు ఉన్నాయి. సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఐఏఎస్వి త్రివేణి మహిళా నౌకాయాన బృందంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ముఖాముఖిగా మాట్లాడి వారి అసాధారణ సాధనను, పట్టుదలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సాహసయాత్ర ద్వారా ఈ బృందం సముద్రాలను జయించడమే కాకుండా సంక్లిష్టమైన మిలిటరీ కార్యకలాపాలను మహిళలు నిర్వహించగలరా అనే ప్రశ్నించే పాతకాలపు ఆలోచనలను సైతం తిప్పికొట్టిందని రక్షణ మంత్రి చెప్పారు. ఈ విజయం దేశంలోని ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. వీరి విజయం మరింత మంది యువతులను సవాళ్లను అధిగమించేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ,
1: आज आप सबसे मिलने के बाद और आपका जो अनुभव रहा है उसको सुनने के बाद इस आयु में भी मेरी हौसला अफजाई हुई है कि इंसान के पास यदि फर्म कन्विक्शन है वो अपनी जिंदगी में किसी भी लक्ष्य को हासिल कर सकता है. और आज आपको अपने सामने पूरी तरह से सुरक्षित मुस्कुराते हुए बुलंद हौसले के साथ जब मैं देख रहा हूं तो मुझे बहुत ही सुखद अनुभूति हो रही है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. దేశంలో సెమీకండక్టర్ తయారీని బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల ఆమోదిత నిధులతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ఆమోదించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సిఐఐ సెమీకండక్టర్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆత్మనిర్భర్త ముందుకు తీసుకువెళ్లడం అనే సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడారు. ఈ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం విధానపరంగా కట్టుబడి ఉందని, ప్రస్తుత కార్యక్రమాలు అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆగస్టు 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి తెలిపారు. ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు ఆధ్యాత్మిక సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మైభారత్ యువత అంతా ఒకే వేదికపైకి వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని యువత ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశమైనా సమృద్ధిగా, అభివృద్ధి చెందినదిగా మారాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని మన్సుఖ్ మాండవి పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10,58,00,000 ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లతో సహా మొత్తం 33,13,00,000 గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లోక్సభలో తెలిపారు. దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యతను ప్రభుత్వం నిర్ధారిస్తోందని, ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 22,000 కోట్ల రూపాయలు, అలాగే 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలలో 30,000 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంటు భవనంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చలు రెండు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత వరద పరిస్థితులపైనే ప్రధానంగా సాగాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అక్కడి సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: స్క్వాష్ క్రీడకు సంబంధించి కెనడాలోని ఆంటోరియాలో జరుగుతున్న స్క్వాష్ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో 5వ సీడ్ భారత పురుషుల జట్టు 2-1 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి సెమీస్కు చేరింది. తదుపరి మ్యాచ్లో భారత పురుషుల జట్టు జపాన్ను ఓడించి సెమీఫైనల్ చేరిన అమెరికాతో తలపడనుంది. వాతావరణం. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. తీర ప్రాంత దక్షిణ అంతర్గత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కొంకన్, గోవాలలో రేపటి వరకు ఇవే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈరోజు మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా సమృద్ధిగా అభివృద్ధి చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండడం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట వింటారు. సోలో చిత్రం నుండి శ్రీరామ్ చంద్ర మాళవిక పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: బాబు. తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దనిని.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఏ ఆకాశవాణి హే, కృపయా హమారే అగ్లే ప్రసారణ కి ప్రతీక్షా కీజియే. ఏ ఆకాశవాణి హే, అభీ ఆప్ ఆజ్ రాజ్యసభా మే ప్రశ్నకాల్ కే దౌరాన్ హుయి కార్యవాహీ కి రికార్డింగ్ సునేంగే. దిస్ ఇస్ ద ఢిల్లీ స్టేషన్ ఆఫ్ ఆకాశవాణి. ప్లీజ్ స్టాండ్ బై ఫర్ అవర్ నెక్స్ట్ బ్రాడ్కాస్ట్. యూ విల్ నౌ లిసన్ టు ద ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ ద క్వశ్చన్ అవర్ ఇన్ రాజ్యసభా టుడే.
2: నౌ క్వశ్చన్ అవర్, క్వశ్చన్ నంబర్ 121, శ్రీమాన్ కాన్స్టంటైన్ రవీంద్రన్ జీ.
3: క్వశ్చన్ నంబర్ 21.
4: प्रश्न संख्या 121. क्या पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री ये बताने की कृपा करेंगे कि क्या सरकार ने हाल ही के उन अंतर्राष्ट्रीय आकलनों की जांच की है जो ये दर्शाते हैं कि कुनमिंग मॉन्ट्रियल वैश्विक जैव विविधता ढांचे के अंतर्गत पारिस्थितिक तंत्रों के संरक्षण और सतत प्रबंधन में जनजातीय एवं स्थानीय समुदायों के महत्वपूर्ण योगदान को मान्यता देते हुए जैव विविधता संबंधी वित्त पोषण का एक बड़ा हिस्सा प्रत्यक्ष रूप से इन समुदायों को प्रदान किया जा रहा है. ख, जैव विविधता से संबंधित वित्तीय सहायता को पात्र वनवासी एवं जनजातीय समुदायों तक पारदर्शी, जवाबदेह और न्याय संगत रीति से पहुंचाया जाना सुनिश्चित करने के लिए सरकार द्वारा क्या उपाय किए गए हैं. ग, ऐसी निधि के उपयोग के संबंध में निर्णय लेने में सामुदायिक भागीदारी हेतु स्थापित संस्थागत तंत्र क्या है. और घ, परिणामों की निगरानी करने तथा प्रभावी संरक्षण सुनिश्चित करने के लिए क्या रक्षोपाय स्थापित किए गए हैं.
2: ऑनरेबल मिनिस्टर
4: श्री भूपेंद्र यादव, पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री.
5: माननीय सभापति महोदय, उत्तर सदन के पटल पर
2: रखा. फर्स्ट सप्लीमेंट्री, श्रीमान Constantine Ravindran ji.
3: Thank you, sir. Will the Minister of Environment, Forest and Climate Change be pleased to state whether digital platforms will be introduced for transparent monitoring of biodiversity projects and its implementation? Any institutional mechanism proposed for ensuring greater participation of Gram Sabhas, women and the tribal communities in planning and implementation? Any frequency prescribed for publishing the state-wise and district-wise performance reports? Whether government proposes to establish an integrated coordination mechanism among the ministers dealing with environment, tribal affairs, agriculture, rural development and finance for biodiversity conservation? The expected...
2: Constantine ji, be specific about your question. So okay. Long question, then come to the specific question, please.
3: Okay.
2: Carry on.
3: The monitoring mechanism proposed to prevent duplication of expenditure and improve accountability. Thank you, sir.
5: Sir, the member raised a concern about whether there is any mechanism to giving a profit to a tribal community and other community as per the biodiversity fund is concerned. Sir, I want to submit that India has a well-established domestic access and benefit-sharing mechanism which is under the Biological Diversity Act of 2002 as amended in 2023, supported by the Biological Diversity Rules 2024 and Access Benefit-Sharing Regulation 2025. The present ABS framework provides for fair and equitable sharing of benefit arising from the utilization of biological resources and associated traditional knowledge. It operates through a three-tier institutional structure comprising the National Biodiversity Authority at the national level, State Biodiversity Authority and Biodiversity Council and management committees at local level. Sir, the ABS mechanism has mobilized more than 266 crore, including 21 crore during financial year 25-26, and approximately 153 crore has been disbursed to benefit claimers, including 78.8 crore rupees during financial year 25-26.
2: Second supplementary, Sriman.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వ్యాస మహర్షి విరచిత దుర్గాస్తవం, అనంతరం నాట్య కలం ప్రసారం అవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో మహమ్మద్ అబూబకర్ గారి ఖురాన్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో సస్యరక్షణ విధానాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల ముందుగా నేటి మాట శీర్షికన భారత స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ ఉద్దమ్ సింగ్, అలాగే హిందీ తెలుగు భాషల సినిమా నేపథ్య గాయకుడు మహమ్మద్ రఫీ, సినీ నటులు అల్లు రామలింగయ్య గారుల వర్ధంతి సందర్భంగా వారి వారి జీవిత విశేషాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో హోమియో వైద్యంలో నూతన ఆవిష్కరణల గురించి డాక్టర్ ఎస్ మురళీకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. తర్వాత గాంధీ గమనం, పుష్పాంజలి మొదలైన అంశాలు ఉంటాయి ఉదయ సమీరాల్లో. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 తిరిగి 12:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ భాగవతార్ గానం వింటారు. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 11:00 మధురమ, 12:10 మధుమంజరి, 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో నిజమైన స్నేహం జీవితానికి బలం అన్న అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవ్ గారుల సంభాషణ ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు వింటారు చదివిన వారు బి రాజు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లైవ్ విన్యాసంలో శ్రీ కూర్మపు గోవిందరావు డోలు లైవ్ విన్యాసం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్యం గురించి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్యబాబు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో పుట్టగొడుగుల పెంపకం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 తిరిగి 9:30 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 రేపు పార్లమెంటులో జరిగే కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. రేపు పార్లమెంటులో జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తెర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం చెదురుమదురుగా పడినట్లు నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం చెదురుమదురుగా పడినట్లు నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షం లేదా జల్లులు పడే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానాం ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయవచ్చు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో గంటకు 40-55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయి. కొన్ని సమయాలలో 60-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయవచ్చు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14 నిలయంలో సమయం 11:18:08. ఈ ప్రసారాలు ఇంత.

సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.

टेस्टिंग। ओके ओके टाइम।